శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్స్ పై ఈనాటి మా ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 14వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం సెప్టెంబర్ నెల 5వ తేదీ శనివారం. శ్రోతలు, సమయం 5 గంటల 58 నిమిషాలు దాటి 48 సెకండ్లు. శుభోదయం.

0: ప్రబోధగీతం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి వింటారు.
1: This is Akashvani, the news read by Renu Kataria. President Draupadi Murmu has called upon teachers and educators to continually update their knowledge, embrace technology and adopt innovative teaching methods. In her message on the occasion of Teachers' Day today, the president said, "Teachers and educators play a vital role in nurturing talent and

శ్రీవత్స చిహ్న శరణాగత పారిజాత శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. కందర్ప దర్ప హర సుందర దివ్యమూర్తే కాంతా కుజా

ఏకైక సుప్రభాతం ఏ మానవః ప్రతిదినం పఠితుం ప్రవృత్తాః తేషాం ప్రభాత సమయే స్మృతిరంగభాజాం ప్రజ్ఞాం పరార్థ సులభాం పరమాం ప్రసూతే కమలాకుచూచుక కుంకుమ

శ్రీవేంకటేశ చరణం శరణం ప్రపద్యే విష్ణు పదే పరమయిత్యుదిత ప్రశంసౌ యౌ మధ్వ ఉత్సహితి భోగ్యతయాప్యుపాతౌ భూయస్తతేతి తవ పాణితల ప్రతిష్టౌ శ్రీవేంకటేశ చరణం శరణం ప్రపద్యే పార్థాయ తత్సదృశ సారథినా త్వయైవ యౌ దర్శితౌ స్వచరణౌ శరణం వ్రజేతి భూయోపి మహ్యమిహతో.

0: మీరింతవరకు శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతం విన్నారు. భక్తరంజన కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు వినండి సూక్తి ముక్తావళి. వ్యాఖ్యాత శ్రీ ముదికొండ శివప్రసాద్.
1: 20వ శతాబ్దంలోని యోగుల పరంపరలో అరవిందునికి విశిష్టమైన స్థానం ఉంది. అందుకు కారణం ఆయన ప్రతిపాదించిన పూర్ణయోగ సిద్ధాంతం. ఇది తత్పూర్వం వచ్చిన తాత్విక ఆలోచనాధోరణి కన్నా కొంత విలక్షణమైనది మాత్రమే కాదు, పరిపూర్ణమైనదిగా కూడా కనపడుతుంది. అరవిందుని బాల్యం, విద్యాభ్యాసం విదేశాలలో జరిగినా ఆయన భారతీయ ఆత్మ సజీవంగానే ఉంది. ఇండియాకు రాగానే తన జీవన కార్యం ఏమిటో గ్రహించగలిగారు. కొంతకాలం ముమ్మరంగా భారత స్వాతంత్రం కోసం అతివాద కార్యకలాపాలు సాగించారు. ఆలీపూర్ బాంబు కేసులో అరెస్టు చేయబడి జైలులో ఉండగా ఆయనకు వాసుదేవ సాక్షాత్కారం లభించింది. అప్పటి నుండి అరవిందుని జీవన కార్యంలో పరిణామం సంభవించింది. క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండి సమస్త మానవాళిలోనూ పరిణామం తెచ్చే మౌలిక సత్యం కోసం అన్వేషణ ప్రారంభించారు. అరవిందులు 1872 ఆగస్టు 15 కలకత్తాలో జన్మించి 7వ ఏటనే విద్యాభ్యాసానికై విదేశాలకు వెళ్లారు. ఫలితంగా గ్రీక్, లాటిన్, ఇంగ్లీషు భాషల్లో ఆయనకు అపారమైన పాండిత్యం లభించింది. భారతదేశం వచ్చాక వందేమాతరం, కర్మయోగి వంటి పత్రికలు నడిపి జాతిని చైతన్యవంతం చేశారు. అయితే వారు పాండిచ్చేరి వెళ్లిన తర్వాత నడిపిన ఆర్య పత్రికలోని ఆధ్యాత్మిక సాంస్కృతిక రచనలు తమ తాత్విక చింతనలో సమూలమైన మార్పును తెచ్చాయి. ఆయన దృష్టిలో భారతదేశం అంటే ఒక జడపదార్థం కాదు, ఇదొక సజీవ శక్తి స్వరూపం, లోకమాత, ఆదిపరాశక్తి. ఆయన రాజకీయాలలో ఉండగానే భవానీ మందిరం అనే ఒక కరపత్రాన్ని విడుదల చేశారు. దాని సారాంశం కూడా ఇదే. ఇది ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించింది. జాతీయవాదం అంటే కేవలం వలస ప్రభుత్వాన్ని పారద్రోలడం, సామ్రాజ్యవాద దేశాలపై పోరుసల్పడం అనే అర్థం అరవిందులు చెప్పలేదు. వారి దృష్టిలో స్వాతంత్రం అంటే శాశ్వతమైన, అత్యంత సనాతనమైన, సార్వదేశిక, సార్వకాలికమైన భారతీయ జీవన మూల్యాలను పునఃప్రతిష్ఠించడమే. అరవిందుడు కోరింది కేవలం పరాయి పాలకులను పంపివేసే రాజకీయ స్వాతంత్రం కాదు, వారు ప్రతిపాదించింది సాంస్కృతిక స్వాతంత్రం. దీని తర్వాత అరవిందుల ఆధ్యాత్మిక ధోరణిలోని నూతన అంశాలు కొన్ని ప్రతిపాదన చేసినవి పరిశీలించాలి. ఈ పరంపరలో వారు రచించిన గ్రంథాలే లైఫ్ డివైన్, సావిత్రి వంటివి. ఆధ్యాత్మికత్వం అంటే ఏదో పూజా పునస్కారాలకు మాత్రమే పరిమితమైన ఒక ఆచారకాండ కాదు, మొత్తం జీవితాన్ని దివ్యమయంగా మార్చుకోవడానికి అది ఒక లక్ష్యం. దివ్యజీవనం మొత్తం శరీరంలో, మనస్సులో, బుద్ధిలో సమగ్ర పరిణామం తీసుకొని వస్తుంది. సావిత్రి మనకు బాగా తెలిసిన ఒక పురాణగాథ. దీనిని వారు ఒక కథగా కాక ఒక సింబల్ అంటే సంకేతంగా స్వీకరించారు. అందలి అశ్వపతి, సావిత్రి, సత్యవంతుడు ఇవన్నీ నూతన ఆధ్యాత్మిక ఉషోదయ సంకేతాలు అని అరవిందులు వివరించారు. మన ప్రాచీనులు అనేక విషయాలను సాంకేతికంగా ప్రవచించారు. వేదాలు కూడా అలాంటివే. అందులోని నమకంలో, చమకంలో నాకు కందిపప్పు కావాలి, పెసరపప్పు కావాలి అనే మంత్రాలకు అర్థం చెప్పుకోవడం అజ్ఞత అని అనిపించుకుంటుంది. వేదంలోని అశ్వ, ఉక్ష, సరస్వతి వంటి శబ్దాలను లౌకికంగా గుర్రము, ఎద్దు, నది అని అర్థం చెప్పుకోవడం తెలివి తక్కువతనం. ఈ కారణం చేతనే వేదము వంటి సర్వోన్నతమైన సత్యగ్రంథము విదేశీయుల చేత దుర్వ్యాఖ్యానాలు చేయబడింది. దాని భారతీయ పండితులు కూడా అనుసరించారు. అరవిందుని వ్యాఖ్యానం తత్పూర్వం వచ్చిన సాయణ, దయానంద వ్యాఖ్యానాల కన్నా, భాష్యాల కన్నా విశిష్టమైనది. యాస్కుడు చెప్పిన 3 అర్థాలలోనూ అరవిందునిది తృతీయార్థం. అశ్వ అంటే గుర్రం కాదు, ఊర్ధ్వగమనం గల తేజస్సు. ఉక్షశబ్దం లౌకికమైన ఎద్దు కాదు, అది ధర్మానికి, జ్యోతిస్సుకు సంకేతం. సరస్వతి అంటే యౌగిక కుండలిని శక్తి. ఇలా అరవిందుల భాష్యం.

0: సాగింది. అరవిందుని పూర్ణయోగం గూర్చి ఒక విషయం చెప్పవలసి ఉంటుంది. అరవిందుని పూర్ణయోగం ప్రకారం రాబోయే మానవుడు మహనీయుడు. అతడే సుప్రోమ్యాన్, అనగా మహామానవుడు. ఈ అవతరణకు దైవీ శక్తులు పైనుండి కిందికి వస్తుంటే భౌతిక శక్తులు కింది నుంచి పైకి ఎదుగుతాయి. ఈ రెండు మానస కమలంలో సంగమిస్తాయి. దీనికే అసెండ్ అండ్ డిసెండ్ అని పేరు.
1: సూక్తి ముక్తాలు విన్నారు. వ్యాఖ్యాత శ్రీ ముదిగొండ శివప్రసాద్. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు వినండి ప్రకటన.
2: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
3: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
2: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు వినండి పొలం కబుర్లు.
4: రైతు సోదరులకు నమస్కారం. పొలం కబుర్లకు సుస్వాగతం. ఈనాటి మన పొలం కబుర్లలో ప్రకృతి మానవాళికి ప్రసాదించిన అత్యంత శక్తివంతమైన సంజీవిని మునగ. ఈ మునగ సాగు గురించి, వాటి పోషక విలువల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార మరియు వ్యవసాయ సంస్థ ఎఫ్ఏఓ సైతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పోషకాహార లోపాన్ని నివారించడానికి మునగను ఒక అద్భుత వృక్షం అని చెబుతోంది. ప్రపంచ స్థాయి మునగ సాగు విధానాల గురించి తెలుసుకోవాల్సి వస్తే ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయెల్, క్యూబా మరియు ఆఫ్రికన్ దేశాలలో జరిగిన వ్యవసాయ పరిశోధనల ఆధారంగా అత్యుత్తమ దిగుబడి మరియు పోషక విలువల కోసం ఆధునిక సాగు పద్ధతులు ఎలా ఉన్నాయంటే, సాంద్ర వ్యవసాయం అంటే హై డెన్సిటీ ప్లాంటింగ్, ఆకులు ఉత్పత్తి కోసం అయితే ఎకరాకు 100,000 పైగా మొక్కలను అత్యంత దగ్గరగా అంటే 15x15 సెంటీమీటర్లు నాటడం. ఆఫ్రికన్ దేశాల్లో ఈ పద్ధతి ద్వారా ఏడాదికి ఎకరాకు 40 టన్నుల మునగాకు దిగుబడి సాధిస్తున్నారు. ఇక కెనోపీ మేనేజ్మెంట్, మొక్కను 3 అడుగులు ఎత్తు రాగానే పైభాగాన్ని కత్తిరించడం, దీన్నే నిప్పింగ్ అంటారు. దీనివల్ల మొక్క నిలువుగా కాకుండా గుబురుగా పెరిగి కొమ్మల సంఖ్య, తద్వారా కాయలు దిగుబడి గణనీయంగా పెరుగుతుంది. బిందు సేద్యం మరియు ఫెర్టిగేషన్ విషయానికి వస్తే, ఇజ్రాయెల్ సాంకేతికత అయిన డ్రిప్ ఇరిగేషన్ ద్వారా నీటిని, సేంద్రియ ఎరువులను నేరుగా వేర్లకు అందించడం. దీనివల్ల వేసవిలో కూడా ఆకుల్లో పచ్చదనం, అమైనో ఆమ్లాలు తగ్గకుండా ఉంటాయి. వీటికి సేంద్రియ పోషణ ఎలా చేసుకోవాలి అన్న విషయానికి వస్తే, రసాయన ఎరువులకు బదులుగా ఆవు పేడ, మూత్రం, బెల్లం, శనగపిండితో చేసిన జీవామృతం వాడటం వల్ల మునగలో యాంటీ ఆక్సిడెంట్ శాతం 30% వరకు పెరుగుతుందని అంతర్జాతీయ పరిశోధనలు స్పష్టం చేశాయి. అద్భుతమైన పోషకాల నిధి ఆడడానికి కొన్ని కారణాలున్నాయి. ఎందుకంటే మునగాకులు, కాయలు, పూలు అన్నీ మానవ శరీరానికి అవసరమైన సూక్ష్మ పోషకాలతో నిండి ఉన్నాయని చెప్పొచ్చు. ఆధునిక విశేషణల ప్రకారం అయితే ఇతర ఆహార పదార్థాలతో మునగను పోలిస్తే ఎలా ఉంటుంది అన్న విషయానికి వస్తే, మునగలో ఉండే అత్యధిక విటమిన్ సి, ఈ నారింజ పండ్ల కంటే 7% ఎక్కువ, కాల్షియం అంటే పాలు కన్నా 4 రెట్లు ఎక్కువ, విటమిన్ ఏ క్యారెట్ల కంటే 4 రెట్లు ఎక్కువ, పొటాషియం అంటే అరటిపండ్ల కన్నా 3 రెట్లు ఎక్కువ, ప్రోటీన్ పెరుగు కన్నా 2 రెట్లు ఎక్కువ. కాబట్టి మానవ శరీరానికి కలిగే మేలైన ఆరోగ్య రక్షణ ఈ మునగ. అజీయమైన వ్యాధి నిరోధక శక్తి ఈ మునగలో ఉంది. అంటే మునగాకులో ఉండే 46 రకాల యాంటీ ఆక్సిడెంట్లు, 92 రకాల పోషకాలు కణజాలం దెబ్బతినకుండా కాపాడి వృద్ధాప్య ఛాయలను కూడా దరిచేరనివ్వు. మధుమేహ నియంత్రణ, ఈ విషయానికి వస్తే మునగలో ఉండే క్లోరోజెనిక్ యాసిడ్ రక్తంలోని చక్కెర స్థాయిలను అద్భుతంగా నియంత్రిస్తుంది. ఇది ఇన్సులిన్ ఉత్పత్తిని సహజంగా ప్రేరేపించి డయాబెటీస్ రోగులకు వరంగా మారుతుంది. ఇక ఎముకల దృఢత్వం విషయానికి వస్తే మునగలో ఉండే అత్యధిక కాల్షియం, ఫాస్ఫరస్ మరియు మెగ్నీషియం కీళ్ళ నొప్పులు అంటే ఆర్థరైటిస్ అంటారు, దీన్ని అరికట్టి ఎముకలకు వజ్ర సమానమైన దృఢత్వం ఇస్తాయి అని చెప్పొచ్చు. ఇక కాలేయ శుద్ధి అంటే ఆధునిక జీవన శైలిలో జంక్ ఫుడ్స్ వల్ల దెబ్బతిన్న కాలేయాన్ని మునగలోని పాలిఫెనాల్స్ శుద్ధి చేసి శరీరంలోని టాక్సిన్లు అంటే విషతుల్యాలైనటువంటి వాటిని సమర్థవంతంగా ఇవి బయటకు పంపించేస్తాయి. దీర్ఘకాలిక రోగాల బారిన పడకుండా కాపాడే మునగ కేవలం ఒక కూరగాయ మాత్రమే కాదు, భవిష్యత్తు తరాలకు ప్రకృతి అందించిన అత్యుత్తమ ఔషధం చెప్పచ్చు. ప్రతిరోజు మన ఆహారంలో మునగాకును లేదా మునగ పొడిని ఒక స్పూన్ మోతాదులో బాగా

చేసుకోవడం ద్వారా ఎలాంటి అనారోగ్య సమస్యలను దరిచేరనివ్వదు అని చెప్పొచ్చు. కాబట్టి రైతు సోదరులారా, మునగను సాగు చేయండి, మునగను ఆహారంలో భాగం చేసుకోండి, ఆర్థికంగా ఎదగండి. మీరు ఇంతవరకు మునగ సాగు, వాటి పోషక విలువలు గురించి తెలుసుకున్నారు కదా. అయితే ఇప్పుడు చిరుధాన్యాల ప్రాముఖ్యత గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మారుతున్న కాలంతో పాటు మన ఆహారపు అలవాట్లు మారాయి, జీవన శైలి వ్యాధులు పెరిగాయి.

0: గురించి తెలుసుకున్నారు కదా. అయితే ఇప్పుడు చిరుధాన్యాల ప్రాముఖ్యత గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మారుతున్న కాలంతో పాటు మన ఆహారపు అలవాట్లు మారాయి, జీవన శైలి వ్యాధులు పెరిగాయి. ఈ తరుణంలో మనల్ని ఆరోగ్యంగా ఉంచేందుకు పూర్వీకులు అందించిన అమూల్యమైన సంపద చిరుధాన్యాలు, అంటే సిరిధాన్యాలు లేదా మిల్లెట్స్. వాతావరణ మార్పులను తట్టుకొని తక్కువ నీటితో రసాయన ఎరువులు అవసరం లేకుండా పండే చిరుధాన్యాలు అటు రైతులకు మేలు చేస్తాయి, ఇటు తినే ప్రజలు ఆరోగ్యానికి రక్షణనిస్తాయి. ఈ రోజు మనం చిరుధాన్యాల సాగులో పాటించాల్సిన ముఖ్యమైన మెళుకువల గురించి మరియు వాటిలో దాగి ఉన్న అద్భుతమైన పోషక విలువల గురించి సమగ్రంగా తెలుసుకుందాం. చిరుధాన్యాల సాగులో పాటించాల్సిన మెళుకువలు. చిరుధాన్యాల సాగు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాన్ని అందించే సహజ వ్యవసాయ పద్ధతికి ఎంతో అనుకూలం. విజయవంతమైన దిగుబడి కోసం రైతు సోదరులు ప్రధానంగా ఇప్పుడు చెప్పే విషయాలపైన దృష్టి పెట్టాలి. నేలల ఎంపిక విషయానికి వస్తే తేలికపాటి నేలలు, ఎర్ర నేలలు, చెలక భూములు మరియు నీరు నిలవని నల్లరేగడి నేలలు చిరుధాన్యాల సాగుకు అత్యంత అనుకూలంగా, నీటి నిల్వ ఉండకుండా మురుగునీటి వసతి తప్పనిసరిగా ఉంటే అద్భుతంగా సరిపోతుంది. నేల తయారీ ఎరువుల విషయానికి వస్తే భూమి 2 లేదా 3 సార్లు లోతుగా దుక్కి దున్నుకోవాలి. ఎకరానికి 3 నుండి 4 టన్నుల పశువుల ఎరువు లేదా ఘనజీవామృతాన్ని ఆగరు దుక్కులో వేసి కలిగి దున్నడం ద్వారా నేలలో సూక్ష్మజీవులు వృద్ధి చెందుతాయి. విత్తన శుద్ధి విషయానికి వస్తే ముందుగా ఈ విత్తన శుద్ధి పైన మనం దృష్టి పెట్టాలి. ఇది చాలా ముఖ్యం. ఎకరానికి రకాన్ని బట్టి 2 నుండి 3 కిలోల విత్తనం సరిపోతుంది. అయితే విత్తే ముందు తప్పనిసరిగా బీజామృతం లేదా ట్రైకోడెర్మా విరిడితో విత్తన శుద్ధి చేసుకోవాలి. దీనివల్ల వేరుకుళ్ళు, మొలక దశలో వచ్చే తెగుళ్లను పూర్తిగా అరికట్టుకోవచ్చు. విత్తే విధానం మరియు వాటిలో సస్యరక్షణ చర్యలు విషయానికి వస్తే గొర్రు లేదా సీడ్ డ్రిల్తో సాళ్లుగా విత్తుకోవచ్చు. మొక్కల మధ్య సరైన గాలి వెలుతురు ఉండేందుకు సాలుకి సాలుకి మధ్య 25 నుంచి 30 సెంటీమీటర్లు, మొక్కకి మొక్కకి మధ్య 10 సెంటీమీటర్ దూరం ఉండేలా చూసుకోవాలి. కలుపు నీటి యాజమాన్యం విషయానికి వస్తే విత్తిన 15 రోజుల నుండి 25 రోజుల మధ్య ఒకసారి లేదా 2 సార్లు దంతి కొట్టే గుంటకు తోలడం ద్వారా కలుపును అరికట్టవచ్చు, అంటే కలుపు తీయచ్చు. వర్షాధారంగా ఇది చక్కగా పెరుగుతుంది. వర్షాలు లేని సమయంలో పూత గింజ కట్టే కీలక దశల్లో 1 లేదా 2 తడులు ఇస్తే నాణ్యమైన దిగుబడి ఇస్తుంది. సస్యరక్షణ చర్యల్లో భాగంగా సాధారణంగా చిరుధాన్యాలకు చీడపీడల బెడదలు చాలా తక్కువ. ఒకవేళ పురుగులు ఉధృతి కనిపిస్తే నేమాస్త్రం, బ్రహ్మాస్త్రం లేదా వేప నూనె వంటి సహజ కషాయాలను పిచికారీ చేసుకుంటే సరిపోతుంది. అయితే ఇంతటి అద్భుతమైన సిరి ధాన్యాలు గురించి మనం ఆరోగ్య ప్రయోజనాలు, వాటి పోషక విలువల గురించి తెలుసుకుందాం. ఈ పోషక విషయాల గురించి తెలుసుకోవాల్సి వస్తే చిరుధాన్యాలను న్యూట్రీ సీరియల్స్ అని పిలుస్తారు. వరి, గోధుమలతో పోలిస్తే వీటిలో పీచు పదార్థం అంటే ఫైబర్, ప్రోటీన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యమైన చిరుధాన్యాలు మరియు వాటి ప్రత్యేకతల విషయానికి వస్తే రాగులు. ఇందులో కాల్షియం అధిక మోతాదులో ఉంటుంది. పిల్లల ఎదుగుదలకు, ఎముకల పుష్టికి, మహిళల్లో ఆస్టియోపోరోసిస్ రాకుండా నివారించడానికి రాగులు దివ్య ఔషధంగా ఉపయోగపడుతుంది. రక్తహీనతను తగ్గించే ఐరన్ కూడా ఇందులో సమృద్ధిగా ఉంటుంది. సజ్జలు. ఈ సజ్జల విషయానికి వస్తే శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడంలో సజ్జలు మేటి. ఇందులో ఐరన్, జింక్, ప్రోటీన్ శాతం ఎక్కువ. కండరాల పుష్టికి, రక్త వృద్ధికి ఇది ఎంతో తోడ్పడుతుంది. ఇక జొన్నలు. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ఇందులో ఉండే యాంటీయాక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. కొర్రలు. ఈ కొర్రల విషయానికి వస్తే నరాల బలహీనత ఉన్న వారికి, కీళ్ల నొప్పులతో బాధపడే వారికి కొర్రలు ఎంతో మేలు చేస్తాయి. ఇవి నాడీ వ్యవస్థను బలోపేతం చేస్తాయి. ఇక సామలు. సామల విషయానికి వస్తే పునరుత్పత్తి వ్యవస్థ పనితీరు మెరుగుపడడానికి, హార్మోన్ల సమతుల్యతను కాపాడడానికి ఈ సామలు తోడ్పడతాయి. ఆరికలు మరియు ఊదలు. అంటే ఆరికలు రక్తాన్ని శుద్ధి చేయడంలో, రోగ నిరోధక శక్తిని పెంచడంలో.
1: పుత్తొలి ఇమేజింగ్ ఉపగ్రహం EOS-5ను మోసుకెళ్లిన GSLV-F17 ప్రయోగం విజయవంతం కావటంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. యువత స్వయం ఉపాధి, పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ క్రీడాకారులను జాతీయ స్థాయిలో తీర్చిదిద్దే లక్ష్యంతో ఏపీ పోలీస్ స్పోర్ట్స్ అకాడమీని ఏర్పాటు చేస్తున్నట్లు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. డాక్టర్ సర్వే

0: పుట్టపల్లి రాధాకృష్ణన్ జయంతిని ఈరోజు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. వార్తల వివరాలు. భూస్థిర కక్ష నుంచి భారతదేశపు తొలి ఇమేజింగ్ ఉపగ్రహం ఈవోఎస్ 5ను మోసుకెళ్లిన జీఎస్ఎల్వీ F-17 ప్రయోగం విజయవంతం కావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయం దేశానికి గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రయోగం విజయవంతమైన సందర్భంగా సామాజిక మాధ్యమం X లో ప్రధానమంత్రి అభినందనలు తెలిపారు. భూస్థిర కక్ష నుంచి చిత్రాలను అందించే భారత తొలి ఇమేజింగ్ ఉపగ్రహంగా ఈవోఎస్ 5 ప్రయోగం అంతరిక్ష రంగంలో కీలక మైలురాయిగా నిలిచిందని అన్నారు. ఈ విజయం భారత అంతరిక్ష రంగంలోని సాంకేతిక నైపుణ్యం, సృజనాత్మకత, సామర్థ్యాలకు నిదర్శనమని పేర్కొన్నారు. ఇస్రో, భారతీయ పరిశ్రమల మధ్య పెరుగుతున్న భాగస్వామ్యం దేశ అంతరిక్ష కార్యక్రమానికి మరింత బలం చేకూరుస్తోందని, అన్ని విభాగాల్లో భారత సామర్థ్యాలను పెంపొందించేందుకు ఇది దోహదపడుతుందని నరేంద్ర మోదీ తెలిపారు. మద్దూరులో పాఠశాల కోసం భూములు ఇచ్చిన రైతుల కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నారాయణపేట జిల్లా మద్దూరులో నిర్మిస్తున్న సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ పనులను ఆయన నిన్న పరిశీలించారు. జిల్లా పర్యటనలో భాగంగా మద్దూరుకు చేరుకున్న ముఖ్యమంత్రి పాఠశాల నిర్మాణ ప్రణాళికను పరిశీలించారు. అనంతరం స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల అవసరాల కోసం 10 ఏళ్ల కిందట సొంత నిధులతో భూములు కొనుగోలు చేసి అనంతరం ప్రభుత్వానికి అప్పగించిన రైతులను ముఖ్యమంత్రి కలిసి మాట్లాడారు. యువత స్వయం ఉపాధి, పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. విశాఖపట్నం జిల్లా గాజువాక సమీపంలోని ఆటోనగర్లో ఏర్పాటు చేసిన ఆల్కలైన్ అయోనైజ్డ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ను మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యువత ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా రాష్ట్రంలోనే పరిశ్రమలకు అనుకూల వాతావరణం కల్పిస్తున్నామని తెలిపారు. యువత మ్యానుఫ్యాక్చరింగ్, ప్యాకేజింగ్ రంగాల్లో పరిశ్రమలు స్థాపించేలా MSME ద్వారా ప్రోత్సాహం అందిస్తున్నామని మంత్రి వెల్లడించారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు చర్యలు కొనసాగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ది శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. కర్నూలులో దీక్ష చేస్తున్న న్యాయవాదుల శిబిరాన్ని మంత్రి నిన్న సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టమైన హామీ ఇచ్చారని చెప్పారు. బెంచ్ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే కొనసాగుతోందని మంత్రి పేర్కొన్నారు. న్యాయవాదులు ఆందోళన విరమించి విధులకు హాజరు కావాలని మంత్రి టీజీ భరత్ విజ్ఞప్తి చేస్తూ,
1: అడ్వకేట్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఆందోళన చేయాల్సిన పని లేదు, మీ పన్ను మీరు చేసుకోండి. మీకు బెంచ్ వచ్చేది 100%. చంద్రబాబు గారు చెప్తారు, మాట ఇచ్చారు. ప్రాసెస్ ఒక ప్రొసీజర్, జడ్జెస్ ఉంటారు, చీఫ్ జస్టిస్ ఉంటారు, సుప్రీంకోర్టు పోవాలా, ఇట్ ఈస్ హ్యాపెనింగ్, వీఆర్ గోయింగ్ టు డూ ఇట్, ప్లీజ్ హ్యావ్ పేషెన్స్ అనేది నేను రిక్వెస్ట్ చేస్తాను.
0: వెనుకబడిన ప్రాంతాల అభివృద్దికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మున్సిపాలిటీలోని 17-20 వార్డుల్లో చేపట్టనున్న 4 అభివృద్ది పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. నిడదవోలు పట్టణ అభివృద్దికి 3 కోట్ల రూపాయలతో 17 పనులు చేపడుతున్నట్లు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ తెలియజేస్తూ,
2: షెడ్యూల్ క్యాస్ట్ సబ్ ప్లాన్ స్కీముల కింద ఈ నెల రోజులు పట్టణంలో కేటాయించినటువంటి 3 కోట్ల రూపాయల నిధులు ప్రత్యేకించి అవి శాంక్షన్ చేయించి తీసుకురావడం జరిగింది. ఈ ప్రాంతంలో ఈ షెడ్యూల్ క్యాస్ట్ ఏరియాలన్నింటిలో కూడా 3 కోట్లతో సీసీ రోడ్స్, అదేవిధంగా రోడ్స్ అండ్ డ్రైన్స్ 5 చోట్ల, కాంపౌండ్ వాల్స్ ఫర్ పార్క్ ప్రహరీ వార్డ్ లో కేటాయించడం జరిగింది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ క్రీడాకారులను జాతీయ స్థాయిలో తీర్చిదిద్దే లక్ష్యంతో ఏపీ పోలీస్ స్పోర్ట్స్ అకాడమీని ఏర్పాటు చేస్తున్నట్లు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఏపీఎస్పీ 6 బెటాలియన్లో తొలి ఏపీ స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2026 నిన్నటితో ముగిశాయి. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ, క్రీడాకారులకు అత్యుత్తమ శిక్షణతో పాటు ఆధునిక క్రీడా పరికరాలు, అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పారు. తొలిసారిగా రాష్ట్ర పోలీస్ క్రీడా పోటీలను నిర్వహించడం గర్వకారణమని

0: ఎస్సీపీ హరీష్ కుమార్ పేర్కొన్నారు. అధ్యాపక వృత్తికి వన్నె తెచ్చి అత్యున్నత రాష్టపతి పదవిని అలంకరించిన భారత తొలి ఉపరాష్టపతి భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని ఈరోజు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఉపాధ్యాయునిగా ఎందరో విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది రాష్టపతి పదవి వరకు ఎదిగిన సర్వేపల్లి రాధాకృష్ణన్ తమిళనాడులోని తిరుత్తణిలో 1888 సెప్టెంబర్ 5వ తేదీన జన్మించారు. విద్యార్థులకు చిన్నతనం నుంచే వివిధ అంశాలపై అవగాహన కల్పించాలని ఒకానొక సందర్భంలో ఆయన సూచిస్తూ,
1: Children must be taught the history of the different nations where they will perceive their uniqueness. They must be taught even when they are young the elements of modern science and technology. They must be given glimpses into world literature so that their own minds are sharpened and feelings refined.
0: సంక్షేమ పథకాల ఫలాలు నిజమైన అర్హులకు అందినప్పుడే వికసిత్ భారత్ 2047 లక్ష్యం సాకారమవుతుందని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యులు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. బాపట్ల జిల్లా కారంచేడులో 4 కోట్ల రూపాయల సీఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన 3 నీటిశుద్ది కేంద్రాలను విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్తో కలిసి ఆమె నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ,
2: సంక్షేమ ఫలాలు నిజమైన అర్హులకి అంది వారి జీవితాల్లో మంచి మార్పు వచ్చినప్పుడే అదే వికసిత్ భారత్ అభివృద్ధి చెందినటువంటి భారతదేశం అని చెప్పి శాస్త్రవేత్తలు చెప్పినటువంటి విషయం. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రధాని నరేంద్ర మోడీ గారు అనేక కార్యక్రమాలు వారు చేపట్టడం, ప్రవేశం పెట్టడం జరిగినటువంటి విషయం. దానిలో జల్ జీవన్ మిషన్ కూడా ఒకటి. ప్రతి ఇంటికి కూడా కుళాయి కనెక్షన్ ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అనేటువంటి ఆలోచనతో జల్ జీవన్ మిషన్ ని వారు ప్రవేశపెట్టడం జరిగింది.
0: మెగా డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై సీబీఐతో విచారణ జరిపించాలని వైఎస్సార్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్లో ఒక ప్రకటన చేశారు. అర్హత లేని అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చారంటూ వస్తున్న ఆరోపణలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లోని దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి వాయువ్య దిశగా గాలులు వీస్తున్న ఫలితంగా ఉత్తర కోస్తాంధ్రలో ఈరోజు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. మరిన్ని వివరాలను వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ,
3: దక్షిణాంతర్గత కర్ణాటక నుండి తమిళనాడు మీదుగా మన్మార్గం వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ ఎత్తులో ఒక ద్రోణి విస్తరించి ఉన్నది. ఆంధ్రప్రదేశ్ మరియానామలో దిగువ ట్రోపావరణంలో నైరుతి మరియు వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో వాతావరణ సూచనలు. ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ యానాం మరియు దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్ మరియు రాయలసీమల్లో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యాంశాలు మరోసారి. భూస్థిర కక్ష నుంచి భారతదేశపు తొలి ఇమేజింగ్ ఉపగ్రహం EOS-5ను మోసుకెళ్లిన GSLV-F17 ప్రయోగం విజయవంతం కావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. యువత స్వయం ఉపాధి, పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ క్రీడాకారులను జాతీయ స్థాయిలో తీర్చిదిద్దే లక్ష్యంతో ఏపీ పోలీస్ స్పోర్ట్స్ అకాడమీని ఏర్పాటు చేస్తున్నట్లు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
4: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝాః. అథ వార్తాః. రాష్ట్రపతి పదాసీన ద్రౌపది ముర్ముః శిక్షకాన్ శిక్షావిదశ్చ స్వజ్ఞానం నిరంతరం ప్రవర్ధనాయ ప్రౌద్యోగికీం అంగీకరణాయ నవోన్మేషపూర్ణాః శిక్షణ పద్ధతీశ్చ ఆత్మసాత్కరణాయ చ ఆహూతవతి. అద్య శిక్షక దివసావసరే స్వీయ సందేశే ఏషా ఉక్తవతీ యత్ శిక్షకాః శిక్షావిదశ్చ స్వమార్గదర్శనేన పరామర్శేన చ ప్రతిభాపోషణే చరిత్ర నిర్మాణే చ మహత్వపూర్ణాం భూమికాం నిర్వహంతి. సా ఉక్తవతీ యత్ సమర్పితాః సంవేదనశీలాశ్చ శిక్ష

ఐదు నిమిషాలకు భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరగనున్న కార్యక్రమంలో ఉపాధ్యాయులకు జాతీయ అవార్డులను ప్రదానం చేసే కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ప్రసారమవుతుంది. 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 12:10 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. అనంతరం వివిధ భారతి కార్యక్రమాలు కొనసాగుతాయి. 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ నుండి, 1:30 తిరిగి వివిధ భారతి కార్యక్రమాలు వింటారు. 3:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి వింటారు. అనంతరం వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి 5:00 వరకు. ఇక ఈ 5:00 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో గ్రామలక్ష్మి శీర్షికన జీవన ఎరువులు వాటి ప్రాముఖ్యత గురించి కలికిరి కృషి విజ్ఞాన కేంద్ర విషయ నిపుణులు డాక్టర్ కె మాధురికారి ప్రసంగం వింటారు. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం, అనంతరం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్ మొదటి భాగం సమర్పణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. 6:00 ప్రసార విశేషాలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి వింటారు. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ నుండి ప్రసారమవుతాయి. 6:30 అంతర్జాతీయ దాతృత్వ దినోత్సవ వివరాలుంటారు. అనంతరం అన్నమయ్య పదమంజరి భక్తి పాటలు ప్రసారమవుతాయి. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం, 7:45 2026 మహిళల ఆసియా కప్ టోర్నమెంట్లో భాగంగా దుబాయ్లో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా పాకిస్తాన్ భారత్ జట్ల మధ్య జరగనున్న ఆటపై ప్రత్యక్ష వ్యాఖ్యానం హిందీ మరియు ఆంగ్ల భాషల్లో ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. అనంతరం క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి వింటారు. అనంతరం క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆట ముగిసే వరకు ప్రసారమవుతుంది. శ్రోతలు, ఇవి ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు.

ఈరోజు ఉదయం 11:25 భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరగనున్న కార్యక్రమంలో ఉపాధ్యాయులకు జాతీయ అవార్డులను ప్రదానం చేసే కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం వింటారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం సమయం 7:05 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ఉపాధ్యాయులు కూడా నిరంతరం తమ అభ్యాసం కొనసాగించి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అలవరుచుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పిలుపునిచ్చారు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా కేంద్రంగా ఆవిర్భవించే దిశగా మన దేశం వేగంగా అడుగులు వేస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. నేపాల్లో ఆకస్మిక వరదల్లో ఇంకా 275 మంది భారతీయులు అచూకీ తెలియరాలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి చిరాగ్ షెట్టి సెమీఫైనల్స్లో మలేషియాకు చెందిన ప్రత్యర్థులతో ఇరు స్థల పడతారు. ఉపాధ్యాయులు కూడా నిరంతరం తమ అభ్యాసం కొనసాగించి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అలవరుచుకోవాలని వినూత్న బోధనా పద్ధతులు అవలంబించాలని

0: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఇచ్చిన సందేశంలో ఉపాధ్యాయులు తమ మార్గదర్శకత్వం ద్వారా ప్రతిభను పెంపొందించడంలో, చైతన్యాన్ని బలపరచడంలో కీలక పాత్ర పోషిస్తారని రాష్ట్రపతి అన్నారు. అంకితభావం, శ్రద్ధ గల ఉపాధ్యాయులు విద్యార్థుల ప్రత్యేక సామర్థ్యాన్ని గుర్తించగలరని, వారిని ప్రేరేపించగలరని, ఉన్నత ప్రమాణాలను సాధించేందుకు ప్రోత్సహించగలరని రాష్ట్రపతి పేర్కొన్నారు. విద్యార్థుల్లో స్వతంత్ర ఆలోచనా విధానాన్ని ప్రోత్సహించాలని, విచారణ జిజ్ఞాస స్ఫూర్తిని పెంపొందించాలని కూడా రాష్ట్రపతి ముర్ము ఉపాధ్యాయులు కోరారు. అంకిత భావంతో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరి కృషికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, దేశాన్ని మరింత ఉన్నత శిఖరాలకు చేర్చే విజ్ఞానవంతమైన తరాలను వారు నిరంతరం తీర్చిదిద్దాలని ద్రౌపది ముర్ము ఆకాంక్షించారు. మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్కు ఈ సందర్భంగా నివాళులర్పించారు. ప్రసిద్ధ విద్యావేత్త, రచయిత, తత్వవేత్త, మాజీ రాష్ట్రపతి అయిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీన ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటారు. ఈరోజు న్యూఢిల్లీలో 48 మంది పాఠశాల ఉపాధ్యాయులకు జాతీయ ఉపాధ్యాయ అవార్డులను రాష్ట్రపతి ప్రదానం చేస్తారు. ఎంపికైన ఈ 48 మంది ఉపాధ్యాయులు 27 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు, 6 కేంద్ర ప్రభుత్వ సంస్థలకు చెందినవారు. అలాగే ఉన్నత విద్యా సంస్థలు, పాలిటెక్నిక్లకు చెందిన 21 మంది ఉపాధ్యాయులు, అధ్యాపకులకు కూడా జాతీయ అవార్డులు ప్రదానం చేస్తారు. ప్రతి అవార్డు గ్రహీత ఆదర్శప్రాయమైన పనితీరును ప్రదర్శించి లఘు చిత్రాలను కూడా ఈ కార్యక్రమంలో ప్రదర్శిస్తారు. న్యూఢిల్లీలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ శతాబ్ది వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పాల్గొంటారు. ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ దేశంలోని అత్యున్నత విద్యా సంస్థల్లో ఒకటిగా, వాణిజ్యం, ఆర్థిక శాస్త్రం, మేనేజ్మెంట్ రంగాల్లో ప్రముఖ అభ్యాస కేంద్రంగా విరాజిల్లుతోంది. ప్రముఖ పారిశ్రామికవేత్త దాత సర్ శ్రీరామ్ ద్వారా 1926లో స్థాపితమైన ఈ కళాశాల ఒక శతాబ్ద కాలంలో ఎంతోమంది నిపుణులు, పాలనాధికారులు, పారిశ్రామికవేత్తలు, విధానకర్తలు, దేశ నిర్మాణకర్తలను తీర్చిదిద్దింది. తరతరాలను తీర్చిదిద్దడంలో, సమాజం పునాదిని బలోపేతం చేయడంలో ఉపాధ్యాయులు, విద్యావేత్తలు అందించిన సేవలను దేశం గౌరవిస్తున్న తరుణంలో ఈ శతాబ్ది వేడుకలు ఉపాధ్యాయ దినోత్సవం రోజున జరుగుతుండడం విశేషం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా న్యూఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గుజరాత్లోని అహ్మదాబాద్లో ప్రపంచ ఆర్చరీ పారా సిరీస్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా వేగంగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. అన్ని రకాల క్రీడలకు శిక్షణ ఇవ్వడంతో పాటు ఆధునిక క్రీడా సౌకర్యాలు, పరికరాల తయారీకి కూడా భారత్ ప్రధాన కేంద్రంగా మారుతుందని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు.
1: 19 దేశో 108 పేరా ఎథ్లీట్ హిస్సా లే రే హే. మే సభీ కో యే కహనే జా రహా హూ కి అహ్మదాబాద్, గుజరాత్ ఔర్ భారత్ ఆనే వాలే దినో మే ఖేల్ జగత్ కే, చాహే వో ఒలింపిక్స్ సే జుడే హువే ఖేల్ హో, చాహే పేరా ఒలింపిక్స్ సే జుడే హువే ఖేల్ హో, సభీ ప్రకార్ కే ఖేల్ కా యే బహుత్ బడా సెంటర్ బన్నే వాలా హే.
0: ఈ టోర్నమెంట్లో భూటాన్, బ్రిటన్, చైనా, బంగ్లాదేశ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇండోనేషియా, అమెరికా సహా మొత్తం 19 దేశాల క్రీడాకారులు పాల్గొంటున్నారని అమిత్ షా తెలియజేశారు. కేంద్ర హోంమంత్రి ఈవేళ నుంచి 3 రోజుల పాటు గోవాలో పర్యటిస్తారు. హోంమంత్రిత్వ శాఖలోని వివిధ విభాగాలకు చెందిన గోవా సంబంధిత అంశాలపై అమిత్ షా రేపు ఒక సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ఆ తర్వాత రోజు నార్కోటిక్స్పై నిర్వహించే విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడతారు. సాయంత్రం అటల్ భవన్ వద్ద నూతనంగా నిర్మించిన బీజేపీ రాష్ట్ర కార్యాలయ భవనాన్ని అమిత్ షా ప్రారంభిస్తారు. అలాగే పార్టీ రాష్ట్ర కోర్ కమిటీ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. సోమవారం నాడు కేంద్ర హోంమంత్రి పశ్చిమ జోనల్ కౌన్సిల్ సమావేశంతో పాటు గోవా పోలీస్ ప్రెసిడెంట్ కలర్స్ అవార్డు ఉత్సవంలో కూడా పాల్గొంటారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ వార్సాలో పోలాండ్ అధ్యక్షుడు కరోల్ నవ్రోస్కీని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. భారత పోలాండ్ వ్యూహాత్మక భాగస్వామ్యం సానుకూల గమనంపై చర్చలు జరిపారు. భారత పోలాండ్ పార్లమెంటరీ గ్రూప్ సభ్యులను కూడా కలుసుకుని సమకాలీన భారత పోలాండ్ సంబంధాలను బలోపేతం చేయడంపై డాక్టర్ జయశంకర్ వారితో అభిప్రాయాలు పంచుకున్నారు. అంతకుముందు డాక్టర్ జయశంకర్ పోలాండ్ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి రాదోస్లావ్ సికోర్స్కీని కలిసి జాయింట్ యాక్షన్ ప్లాన్ 2024-25లో సాధించిన ప్రగతిని సమీక్షించారు.
2: We are working on agreements including cyber security, space, clean coal, classified information, critical minerals, and I'm confident that they will add both texture and substance.

0: to baptize. On people-to-people exchanges, I'm glad to announce that the second edition of the Jam Sahib Memorial Youth Exchange Program will be taking place in October.
1: கிரிட்டிக்கல் மினரல்ஸ், ஆஹார பத்ரதா, இந்தனம், ఎరువుల లభ్యత మొదలైన అంశాలపైన ఇరుపక్షాలు చర్చలు జరిపినట్లు డాక్టర్ జయశంకర్ తెలియజేశారు. నేపాల్లో వరద ప్రభావిత త్రిశూలి బజార్ ప్రాంతం నుంచి ఒక 5 ఏళ్ల బాలుడితో సహా మరో 3 భారతీయ పౌరులను రక్షించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఇంతవరకు సురక్షితంగా భారతీయులు 169 మందిని కాపాడారు. న్యూఢిల్లీలో నిన్న మీడియాతో మాట్లాడుతూ విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఇంకా 275 మంది భారతీయ పౌరుల అచూకీ తెలియరలేదని చెప్పారు. 1907 మంది భారతీయులు చైనా నుంచి నేపాల్కు సురక్షితంగా చేరుకున్నారని కూడా ఆయన తెలియజేశారు.
2: India has consistently maintained that climate change is a common challenge and action in this regard must be based on the principle of common but differentiated responsibilities and respective capabilities. Developed countries who historically are responsible for the emissions and have contributed overwhelmingly to this present crisis must take lead in reducing emissions.
1: నేపాల్లో ఉత్పాతానికి వాతావరణంలో మార్పులు కారణమని ప్రపంచం గుర్తించిందని, వాతావరణంలో మార్పులను ఎదుర్కొనే ఉమ్మడి బాధ్యత అన్ని దేశాలపై ఉందని రణధీర్ జైస్వాల్ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. ఇంతవరకు నేపాల్లో ఆకస్మిక వరదల్లో మరణించిన వారి సంఖ్య 1295కి పెరిగింది. ఈ నెల 9-10 తేదీలో జరగనున్న యూజీసీ నెట్ 2026 ఇంగ్లీష్, కామర్స్, సోషాలజీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అడ్మిట్ కార్డులు విడుదల చేసింది. అభ్యర్థులు తమ లాగిన్ వివరాలు ఉపయోగించి UGCNET.NTA.NIC.in వెబ్సైట్ నుంచి అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రశ్న పత్రాల్లో పలు లోపాలున్నాయంటూ వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో యూజీసీ నెట్ పరీక్షకు సంబంధించిన ఇంగ్లీష్, కామర్స్, సోషాలజీ 3 పేపర్లకు రీటెస్ట్ నిర్వహిస్తున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది. ఆఫ్రికా ఖండం వాస్తవ పరిమాణాన్ని మరింత ఖచ్చితంగా ప్రతిబింబించేలాగా సంప్రదాయ ప్రపంచ పటాన్ని మార్చాలని యునైటెడ్ జనరల్ అసెంబ్లీ ఓటు వేసింది. టోగో ప్రవేశపెట్టి ఆఫ్రికన్ యూనియన్ సభ్యదేశాలు బలపరిచిన కరెక్ట్ ద మ్యాప్ తీర్మానానికి ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డమ్తో పాటు 164 దేశాల మద్దతు లభించింది. ఈ ఓటింగ్లో అమెరికా ఒకటే వ్యతిరేకంగా ఓటు వేయగా 6 దేశాలు గైరుహాజరయ్యాయి. 16వ శతాబ్దం నుంచి సాధారణ వాడకంలో ఉన్న మెర్కెటర్ మ్యాప్ ఆఫ్రికా ఖండం గ్రీన్లాండ్తో సమాన పరిమాణంలో ఉన్నట్లు చూపడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. వాస్తవానికి ఆఫ్రికా గ్రీన్లాండ్ కంటే 14 రెట్లు పెద్దది. దీనివల్ల భూమధ్యరేఖకు సమీపంలో ఉన్న దేశాల అభివృద్ధి అవసరాలను తక్కువగా అంచనా వేస్తున్నారని విమర్శకులు అంటున్నారు. యుఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో న్యూయార్క్లోని లూయిస్ ఆర్మ్స్ట్రాంగ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో మహిళల సింగిల్స్ 3వ రౌండ్లో టాప్ సీడ్ 2 సార్లు ఛాంపియన్గా ఉన్న అరీనా సబాలెంకా 6-3, 6-4 తేడాతో కెమిలా రెఖీమోవాను ఓడించారు. పురుషుల సింగిల్స్లో డానియల్ మెద్వేదేవ్ ఆర్థర్ రిటర్డ్ కేష్నూర్ 6-4, 6-4, 6-4 గేమ్స్ తేడాతో ఓడించి 4వ రౌండ్లో ప్రవేశించారు. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో షెన్జెన్లో జరుగుతున్న మాస్టర్స్ పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో మన దేశానికి చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి మలేషియాకు చెందిన ప్రత్యర్థులతో ఈరోజు సెమీఫైనల్ మ్యాచ్ ఆడతారు. అంతకుముందు పురుషుల సింగిల్స్లో కిడంబి శ్రీకాంత్, మహిళల సింగిల్స్లో తన్వి శర్మ ఓడిపోయారు. విశేషాలు మరొకసారి. ఉపాధ్యాయులు కూడా నిరంతరం తమ అభ్యాసం కొనసాగించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పిలుపునిచ్చారు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా కేంద్రంగా ఆవిర్భవించే దిశగా దేశం వేగంగా అడుగులేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి ఈరోజు సెమీఫైనల్స్ మ్యాచ్ ఆడతారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి తిరుపతి కేంద్రం ఇప్పుడు వినండి

ఈనాటి ప్రభాత రేకులు కార్యక్రమంలో ముందుగా చరిత్రలో ఈరోజు అనంతరం టామీ శ్రీ ఎంకే కుమార్ గారి కథానిక వింటారు. ముందుగా చరిత్రలో ఈరోజు శ్రుతులు. ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి, అలాగే ఉపాధ్యాయ దినోత్సవం కూడాను. వృత్తిరీత్యా, వ్యక్తిత్వరీత్యా, సంస్కారరీత్యా సర్వేపల్లి రాధాకృష్ణన్ మహోన్నతులు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లు చిన్నతనం నుంచి అసాధారణ ప్రజ్ఞా పాఠవాలను ప్రదర్శించిన డాక్టర్ సర్వేపల్లి స్వశక్తితో ఉన్నత శిఖరాలకు ఎదిగి పలువురికి మార్గదర్శకంగా తన వృత్తి ధర్మానికి మకుటంగా వెలిగారు. గురువులకే గురువుగా, ఉపాధ్యాయ వృత్తికే ఆదర్శంగా నిలిచిన వీరి గురించి ఈరోజు తెలుసుకుందాము. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని ఓ తెలుగు కుటుంబంలో జన్మించారు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. విద్యార్థికి ఉపాధ్యాయుడికి మధ్య సంబంధం ఎలా ఉండాలో విడమరిచి చెప్పారు ఆచార్య రాధాకృష్ణ గారు. వీరు తెలుగువారు కావడం మనందరికీ గర్వకారణం. ఆయన పుట్టినరోజైన సెప్టెంబర్ 5న ఏటా జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటూ ఉన్నాం. 4 దశాబ్దాల పాటు ఆయన ఉపాధ్యాయ వృత్తిలో ఉండి విద్యార్థుల మధ్యనే గడిపారు. ఎదుటివారికి బోధించడం వల్ల తన విజ్ఞానం కూడా వృద్ధి చెందుతుందని మనస వాచ కర్మన నమ్మి ఆచరించిన వ్యక్తి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. కష్టమైన అంశాన్ని కూడా విద్యార్థులకు అతి సులభంగా బోధించేవారు వీరు. ఉపాధ్యాయుడి బాధ్యత ఎప్పుడూ గురుతరమైనదే. అలాంటి బోధనా వృత్తికి తలమానికంగా నిలిచారు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ 1888 సెప్టెంబర్ 5న మద్రాసుకు ఈశాన్యంగా 64 కిలోమీటర్ల దూరంలోని తిరుత్తణిలో జన్మించారు. ఇది తిరుపతి సమీపంలో ఉంది. ఆయన తల్లిదండ్రులు సర్వేపల్లి వీరస్వామి, సీతమ్మ. వీరస్వామి నాటి జమీందారి వద్ద తహసీల్దార్గా పనిచేసేవారు. వీరి మాతృభాష తెలుగు. సర్వేపల్లి బాల్యం, పాఠశాల విద్యాభ్యాసం తిరుత్తణి, ఇంకా తిరుపతిలో గడిచాయి. ప్రాథమిక విద్యను తిరుత్తణిలో పూర్తి చేసి తిరుపతి నెల్లూరులో తదనంతర విద్యాభ్యాసం సాగించారు సర్వేపల్లి రాధాకృష్ణన్. మద్రాసు క్రిస్టియన్ కాలేజ్ నుంచి ఎంఏ పట్టా పొందారు. 1906లో తన 16వ ఏట సర్వేపల్లి రాధాకృష్ణన్కు శివకామేశ్వరితో వివాహం జరిగింది. వీరికి 5 కుమార్తెలు, 1 కుమారుడు. రాధాకృష్ణన్ బాల్యం నుంచి అసాధారణమైన తెలివితేటలు కనబరిచేవారు. ఆయన తెలివితేటలకు ఉపాధ్యాయులు ముగ్ధులయ్యేవారు. విద్యార్థికి ఉపాధ్యాయుడికి మధ్య సంబంధం ఎలా ఉండాలో విడమరిచి చెప్పారు ఆచార్య రాధాకృష్ణ గారు. అధ్యాపకుడిగా, వైస్ ఛాన్సలర్గా, దౌత్యవేత్తగా, ఉపరాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా ఆయన సేవలు నిరుపమానం, అనితర సాధ్యం. ఆయన అధిరోహించిన శిఖరాలు, ఆయన జీవితంలోని అసాధారణ కోణాలకు మనకు వెల్లడి చేస్తాయి. సర్వేపల్లి 21 ఏళ్ల వయసులోనే మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో అధ్యాపకుడిగా పనిచేశారు. తత్వశాస్త్రంలో ఆయన ప్రతిభను గుర్తించిన మైసూరు విశ్వవిద్యాలయం ఆయన్ని ప్రొఫెసర్గా ఆహ్వానించింది. ఆయన ఉపన్యాసాలు విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకునేవి. సర్వేపల్లి ప్రతిభ గుర్తించిన డాక్టర్ అశుతోష్ ముఖర్జీ, రవీంద్రనాథ్ ఠాగూర్ కలకత్తా విశ్వవిద్యాలయ ఆచార్య పదవి చేపట్టమని ఆయన్ని కోరారు. వారి ఆహ్వానం మేరకు వారు అక్కడికి వెళ్లారు. అక్కడే ఆయన కీర్తి దశదిశలా వ్యాప్తి చెందింది. కలకత్తా విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా ఉన్న సమయంలో సర్వేపల్లి భారతీయ తత్వశాస్త్రం అనే గ్రంథం రాశారు. ఆ గ్రంథం విదేశీ పండితుల ప్రశంసలు అందుకుంది. మీరు ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ తీసుకుని ఉంటే మీకు ఇంకా మరింత గొప్ప పేరు వచ్చేది అని ఒక మిత్రుడు అనగా, సర్వేపల్లి, నేను ఆక్స్ఫర్డ్ వెళ్తే అధ్యాపకుడిగా మాత్రమే వెళ్తా, విద్యార్థిగా మాత్రం కాదు అన్నారట. సర్వేపల్లి దేశభక్తి, స్వదేశీ విద్యాలయాల పట్ల గౌరవ ఆత్మాభిమానానికి ఈ ఘటనను మచ్చుతునకగా పేర్కొంటారు. ఆ తర్వాత ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం ఆహ్వానం మేరకు సర్వేపల్లి ప్రాచ్య తత్వశాస్త్రంపై ఉపన్యాసాలు ఇచ్చేందుకు అక్కడికి వెళ్లారు.

0: ఇంగ్లాండ్, ఫ్రాన్స్, అమెరికా లాంటి విదేశాల్లో ఉపన్యాసాలు ఇచ్చి మాతృదేశ కీర్తిని పెంచిన ఘనత కూడా వీరిదే. 1931లో డాక్టర్ సిఆర్ రెడ్డి, తర్వాత రాధాకృష్ణన్ ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్గా పనిచేశారు. 1931లోనే రాధాకృష్ణన్ లీగ్ ఆఫ్ నేషన్స్ ఇంటలెక్చువల్ కోఆపరేటివ్ కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు. 1936లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ప్రాచ్య మతాల గౌరవ అధ్యాపకులుగా పనిచేశారు. 1946లో సర్వేపల్లి భారత రాజ్యాంగ పరిషత్ సభ్యులుగా కీలక పాత్ర పోషించారు. 1947 ఆగస్టు 14-15 తేదీ మధ్యరాత్రి స్వాతంత్ర్యోద్యమ సందర్భంగా శ్రీ రాధాకృష్ణన్ చేసిన ప్రసంగం భారతీయులను ఎంతో ఉత్తేజపరిచింది. 1949లో భారతదేశంలో ఉన్నత విద్యా సంస్కరణలు ప్రవేశపెట్టాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం డాక్టర్ రాధాకృష్ణన్ అధ్యక్షతన ఒక కమిటీ నియమించింది. ప్రధాని నెహ్రూ కోరిక మేరకు డాక్టర్ రాధాకృష్ణన్ 1952-62 వరకు భారత ఉపరాష్ట్రపతిగా పనిచేశారు. భారత్కు ఆయనే తొలి ఉపరాష్ట్రపతి. ముఖ్యమైన ఉపనిషత్తులు ఈస్ట్ అండ్ వెస్ట్ సమ్ రిఫ్లెక్షన్, రికవరీ ఆఫ్ ఫేత్, ఎ సోర్స్ బుక్ ఇన్ ఇండియన్ ఫిలాసఫీ, కాన్సెప్ట్ ఆఫ్ లైఫ్ లాంటి అనేక గొప్ప గ్రంథాలు సర్వేపల్లి రాధాకృష్ణన్ రచించారు. 1962లో బాబు రాజేంద్ర ప్రసాద్ తర్వాత సర్వేపల్లి రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. అసమాన వాగ్ధాటితో ప్రాచ్య పాశ్చాత్య తత్వశాస్త్రాలపై ఆయన ఎన్నో ఉపన్యాసాలు చేశారు. ఆయన చలోక్తులు హాస్యం అందరినీ కట్టిపడేసేవి. ప్రపంచంలోని అనేక విశ్వవిద్యాలయాలు సర్వేపల్లిని గౌరవ డాక్టరేట్లతో సత్కరించాయి. 1969లో భారత ప్రభుత్వం భారతరత్నతో సత్కరించింది. 1967లో రాష్ట్రపతి పదవీ విరమణ చేసిన తరువాత డాక్టర్ సర్వేపల్లి మద్రాసులోని తన సొంత ఇంటికి వెళ్లారు. చివరి రోజుల్లో తాత్విక చింతన చేస్తూ గడిపారు. 1975 ఏప్రిల్ 17 ఆయన తుదిశ్వాస విడిచారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా వారి గురించిన వివరాలు విన్నారు. ఇప్పుడు ప్రకటన వినండి.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
4: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: శ్రోతలు, చరిత్రలో ఈరోజు వింటున్నారు కదండి, ఈరోజు మదర్ థెరిసా వర్ధంతి. ఆగ్నిస్ గోక్షా బోజాక్షుగా జన్మించిన అల్బేనియా దేశానికి చెందిన రోమాన్ క్యాథలిక్ సన్యాసిని మదర్ థెరిసా. భారతదేశ పౌరసత్వం పొంది మిషనరీస్ ఆఫ్ చారిటీని భారతదేశంలోని కలకత్తాలో 1950లో స్థాపించారు. 45 సంవత్సరాల పాటు మిషనరీస్ ఆఫ్ చారిటీని భారతదేశంలో, ప్రపంచంలోని ఇతర దేశాలలో వ్యాపించేలా మార్గదర్శకత్వం వహిస్తూ పేదలకు, రోగగ్రస్తులకు, అనాథులకు, మరణశయ్యపై ఉన్నవారికి పరిచర్యలు చేసిన మదర్ థెరిసా గారు ఎంతో గొప్పవారు. మాల్కమ్ ముక్డేరిడ్జ్ చే రచించబడిన సంథింగ్ బ్యూటిఫుల్ ఫర్ గాడ్ అనే పుస్తకం డాక్యుమెంటరీ ద్వారా 1970ల నాటికి మానవతావాదిగా, పేద ప్రజలు నిస్సహాయల అనుకూలురాలుగా అంతర్జాతీయ కీర్తి పొందారు మదర్ థెరిసా. ఈమె తన మానవ సేవకుగాను 1979లో నోబెల్ శాంతి పురస్కారాన్ని, 1980లో భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను పొందారు. మదర్ థెరిసా మిషనరీస్ ఆఫ్ చారిటీ బాగా విస్తృతమై ఆమె చనిపోయే నాటికి 123 దేశాలలో 610 సంఘాలను కలిగి హెచ్ఐవి, ఎయిడ్స్, కుష్టు, క్షయవ్యాధిగ్రస్తులకు ధర్మశాలలను, గృహాలను, ఆహార కేంద్రాలను, బాలల కుటుంబ సలహా కార్యక్రమాలను, అనాథ శరణాలయాలను, పాఠశాలలను స్థాపించారు. ఈమె అనేక మంది వ్యక్తులు, ప్రభుత్వాలు, సంస్థలచే ప్రశంసించబడినప్పటికీ అనేక రకాల విమర్శలను కూడా ఎదుర్కోవలసి వచ్చింది.

0: 1982లో బీరూట్ ఆక్రమణకు గురైన సందర్భంలో మదర్ తెరీసా ఇజ్రాయెల్ సన్యాసినికి పాలస్తీనా గొరిల్లాలకు మధ్య కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించి ఒక వైద్యశాలలో చిక్కుకుపోయిన 37 మంది పిల్లలను కాపాడారు. ఈ యువ రోగులను నాశనం కాబడిన వైద్యశాల నుండి బయటకు తీసుకురావడానికి ఆమె రెడ్ క్రాస్ కార్యకర్తలతో కలిసి యుద్ధరంగంలో ప్రయాణించాల్సి వచ్చింది. 1980లలో తూర్పు ఐరోపా బాహ్య ప్రపంచంలోనికి వచ్చినప్పుడు అనేక కార్యక్రమాలను ప్రారంభింపచేసి ఆమె తన ప్రయత్నాలను విస్తరించుకున్నారు. గర్భస్రావం, విడాకుల పట్ల తన అభిప్రాయాలపై వచ్చిన విమర్శలను ఆమె స్థిరంగా ఎదుర్కొని ఎవరేమన్నా చిరునవ్వుతో దానికి అంగీకరించి నీ పనిని నువ్వు చేసుకుని పోవాలి అని పేర్కొన్నారు. మదర్ తెరీసా ఇథియోపియాలో ఆకలి బాధితులకు, చెర్నోబిల్లో అనుధార్మికత పీడితులకు, ఆర్మేనియాలో భూకంపం వలన నష్టపోయిన వారికి సహాయం చేసి ఓదార్చడానికి వెళ్లారు. 1991లో మదర్ తెరీసా మొదటిసారి తన మాతృదేశానికి తిరిగి వెళ్లి అల్బేనియాలోని టిరానాలో మిషనరీస్ ఆఫ్ చారిటీ బ్రదర్స్ హోమ్ని ప్రారంభించారు. 1996 నాటికే ఆమె 100కు పైగా దేశాలలో 517 శాఖలను నిర్వహించేవారు. ఈ కాలంలో మదర్ తెరీసా యొక్క మిషనరీస్ ఆఫ్ చారిటీ 12 శాఖల నుండి అనేక వేల శాఖలకు పెరిగి ప్రపంచవ్యాప్తంగా కడు బీదలకు సేవ కొరకు 450 శాఖలను కలిగి ఉంది. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో మిషనరీస్ ఆఫ్ చారిటీ యొక్క మొట్టమొదటి శాఖను సౌత్ బ్రోంక్స్ న్యూయార్క్లో ప్రారంభించారు. 1984 నాటికి దేశవ్యాప్తంగా ఈ సంస్థలు 19కి పెరిగాయి. విరాళాల ధనాన్ని వెచ్చించే విధానం పలువురి విమర్శలకు గురయ్యాల్సి వచ్చింది. అయినా కూడా తన సేవలను విన్నాడకుండా కంటిన్యూగా చేస్తూ వచ్చారు మదర్ తెరీసా గారు. ఆమె సాధించిన కార్యాలను, కృత్యాలను విశ్లేషిస్తూ ఇతరుల సేవకై తనను వినియోగించుకునే శక్తికి, ఇంకా పట్టుదలకు మదర్ తెరీసా ఎక్కడి నుండి పొందుతారు, ఆమె దానిని తన ప్రార్థనతో దేవుని ప్రార్థించి అనేక సేవలను ఎలా ప్రారంభించారు అనే విధంగా అనేక పుస్తకాలు కూడా రచించారు. మదర్ తెరీసా పేరుతో చాలా జ్ఞాపక చిహ్నాలు వెలిశాయి. అనేక సంగ్రహాలయాలు, అనేక చర్చిలకు పోషకురాలుగా, అనేక కట్టడాలకు, రహదారులకు, ఆల్బేనియా అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆమె పేరు పెట్టడం ద్వారా గుర్తు చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది. అలాగే మదర్ తెరీసా మహిళా విశ్వవిద్యాలయం తమిళనాడులో 1984లో స్థాపించబడింది. ఆమె జీవిత చరిత్ర, రచయిత నవీన్ చావ్లా ద్వారా భారతదేశ వార్తాపత్రికల్లో అనేక వ్యాసాలు కూడా ప్రచురించారు. భారతీయ రైల్వే మదర్ ఎక్స్ప్రెస్ అనే పేరుతో 2010 ఆగస్టు 26న శత జయంతి సందర్భంలో ప్రారంభించింది. సెప్టెంబర్ 5 నాటి నుండి వర్ధంతి ఐక్యరాజ్య సమితి సాధారణ సభచే అంతర్జాతీయ ధాతృత్వ దినముగా పాటిస్తూ ఉన్నారు. 2013 సెప్టెంబర్ 5వ తేదీ నుండి. చరిత్రలో ఈరోజు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి టామీ, శ్రీ ఎంకే కుమార్ కథానిక.
1: టామీ కథ. ఏమప్పా కులాసాగా ఉండారా? మీకందరికీ నా కథ చెప్తా ఎనుకోండి. నన్ను చూస్తే గూడూరు సంతలో కొన్న చిన్న కోడెజూడ లెక్కన బలిసి ఉంటాను. ఈ తిరుపతి కాడ శేషాచలం కొండల కింద ఉండే మా ఊళ్ళో నేనంటే హడల్. ఈ చుట్టుపక్కల 4 పల్లెలకు పెద్ద పాలిగాడినని నా గట్టి నమ్మకం. నా ఒంటి మీద ఏపుగా పెరికిన వెంట్రుకలు నా సూపు సూత్తే అడవిలో బేతాళుడు కూడా కంగారు పడి ఒక్క అడుగు వెనక్కేయాల్సిందే. కానీ మా ఇంట్లో కండ్లకు మాత్రం నేను ఒత్త తిండిపోతోడ్లాగానే కనిపిస్తూ ఉంటాను. అదంతా వాళ్ళ అజ్ఞానం అనుకోండి, నేనేం పెద్దగా ఫీల్ గాను. మా ఇంట్లో 3 మనుషులుంటారు. మా అయ్య వెంకటరెడ్డి, మా అమ్మ సుబ్బమ్మ, ఆ పైన మా అందాల చందమామ, అదేనప్పా మా ఇంటి గారాల పట్టి లచ్చి. ఈ 3 ముగ్గురిని, వాళ్ళ ఇల్లుని, ఆ దొడ్డిని కాపలా కాయటమే నా బతుక్కి పరమానందం. ఆ రోజు పొద్దనకాల మంచు పడతాండాది. నా ముక్కుకి ఆ చలిగాలికి తోడుగా ఎవరో పొయ్యిరాజేసిన పొగవాసన గుబాలిస్తాండది. కాని నా ఒళ్ళంతా ఎందుకో రాత్రి చేసిన కత్తి యుద్ధాల వల్ల బిగుసుకుపోయి ఉండాది. రాత్రి కలలో నేను ఆ శేషాచలం అడవుల నుంచి దిగివచ్చిన పెద్ద పెద్ద

సింహాలతో, చెట్ల మీద తిరిగే కోతులతో ఒకటేమిటి ఘోరమైన యుద్ధం చేసినట్టు యాదికి వస్తాండాది. కలలో ఆటి చర్మాన్ని పీకి రక్తం ఏర్లు పాలించి పెద్ద మహాభారతమే చేయబట్టినానని నా లోపల గట్టి నమ్మకం. అందుకే కళ్ళు తెరవగానే నా చుట్టూ రక్తం చుక్కలు కానీ ఆ జంతువుల వెంట్రుకలు కానీ ఏమైనా రాలి పడి ఉండాయేమోనని పడుకునే ఒక కన్ను తెరిచి ఏటవాలుగా చూస్తిని. కానీ ఏముండాదాడా, ఏమీ లేదు. నా ఆశలన్నీ అడియాశలైపోయా. అది ఎప్పట్లాగే నా పాత భాగవతం. నేను రాత్రి ఎట్టా పండుకున్నానో గది అట్టాగే ఉండాది. నా పక్కనే మంచం మీద మా అయ్య వెంకటరెడ్డి పండుకొని పాత ట్రాక్టర్ ఇంజిన్ లెక్కను గుర్రు పెడతాండాడు. కానీ ఆయన పక్కన దుప్పటి ఖాళీగా కుంగిపోయి ఉండాది. అంటే మా అమ్మ సుబ్బమ్మ అప్పటికే లేచి ముఖం కడుక్కొని పెరట్లోకి పోయి పేడకల్లాపి చల్లి వంటగదిలోకి దూరిపోయిందని నా ముక్కు పసిగట్టేసింది. నేను గట్టిగా ఒక పెద్ద ఆవులింత తీసి ఒళ్ళిరుచుకొని మంచం మీదకి మెల్లగా పాకుతా మా అయ్య పక్కకు చేరినాను. అమ్మ లేచిపోయిన వెచ్చని దుప్పటి నా పొట్టకు తగులుతా అంటే అబ్బా, యాప చెట్టు కింద మంచం వేసుకొని పండుకున్నట్టు మరి హాయిగా ఉండాలి స్వామి. నేను ఇట్ట మంచం ఎక్కినప్పుడల్లా అమ్మకు అయ్యకు కోపం నషాలానికి అంటుతుంది. దిగరా కిందకి ఎదవ కుంక అని చీపిరి కట్ట తీసుకొని తోలుతారు. కానీ ఆ యచ్చదనం కోసం మంచం ఎక్కడం అనేది నా పుట్టుకతో వచ్చిన జబ్బు. నేను అట్టాగా ఆ యచ్చదనంలో కొనుగు తీస్తాండగా పక్క గదిలోంచి హఠాత్తుగా ఒక పెద్ద దబేలు అనే శబ్దం వినపడింది. మామూలుగా అయితే పొద్దుగూకులు మా లచ్చిపాప చేసే ఏడుపులు, ఆ పిల్ల నేల మీద తొక్కే చప్పుడు ఇని నేను లేసేవాణ్ణి కానీ పెద్దగా పట్టించుకునేవాణ్ణి కాదు. ఆడాల గోళ మనకెందుకులే అని గమ్ము కూర్చునేవాణ్ణి. కానీ ఈరోజు వచ్చిన శబ్దం ఒళ్ళు జలదరించేటట్టు ఉండాది. నా చెవులు రెండు యాంటిన్నాలాగా నిక్కబొడుచుకున్నాయి. గుండెల్లో ఏదో దడదడ మొదలైంది. ఆ ఎంటనే నొప్పితో కూడిన కీచుమనే ఏడుపు వినపడింది. మా లచ్చి ఏడస్తాండాది. ఇక నేను చేతులు కట్టుకొని కూకుంటానా? మంచం మీద నుండి ఒకే గెంతులో తలుపు కాడి కురికినాను. ఓరి పాడుగాను ఒసే తలుప, నోర్చెరు, నన్ను బయటికి పోనేవు అని నా భాషలో గట్టిగా మురిగినాను. అడ్డంగా ఉన్న చెక్క తలుపు కింద సందులో ఉంచి వాసన లోపల తగులుతాండాది. ఆ వాసన పీల్చగానే నా బుర్రలో కథలన్నీ ఒక్కసారిగా ఎదకొచ్చినాయి. ఇది ఎలాంటి వాసనంటే పొద్దున్నే చేతుల నిండా సరుకుల సంచులు పట్టుకొని ఎండకు మాడిపోయి అమ్మ గబగబా ఇంట్లోకి వచ్చేటప్పుడు వచ్చే వాసన, సంతలో ఎప్పుడో పిల్లకాయ తప్పిపోయి ఏడ్చేటప్పుడు వచ్చే వాసన, మా అయ్య తన ఆఫీసు పైలు కనపడకపోతే ఇల్లంతా పీకి పందిరేసి తిట్టుకునేటప్పుడు వచ్చిన వాసన. ఖచ్చితంగా ఏదో కథ జరిగుండాది. తలుపు తీయవే సుబ్బమ్మ అంట ఈసారి నా పెదవులను వెనక్కి లాగి కోరపలు చూపిస్తా మళ్ళీ గట్టిగా అరిచినాను. ఆ దరిద్రపు తలుపు ఎప్పట్లాగే నన్ను ఎక్కిరిస్తా మూసుకునే ఉండాది. నేను వెనక్కి తగ్గే రకాన్ని కానయ్యా. మరింత గట్టిగా నా ముందరి కాలుతూ తలుపుని గీరుతా తన్నకల అన్నాను. మంచం మీద మా అయ్య కొంచెం కదిలినాడు గాని మళ్ళీ ఆ గుర్రు ఆపకుండా దుప్పటి మొగానికి కప్పుకున్నాడు. నేను ఆయన కాడికి తిరిగి, అయ్యా, ఓ అయ్యా, లేవయ్యా, ఆడ లచ్చికేదో అయ్యుండాది, రా నాయనా అని దీనంగా మూలిగినాను. ఆయన సుతారం వినడు. ఏం చేస్తాం, ఈ ఇంట్లో ఏ పేద వచ్చినా నా తలకాయే పగలగొట్టుకోవాలి. నా ఒంట్లో ఉన్న బలమంతా కూడగట్టుకొని నా ముక్కును తలుపుకు గుద్ది గట్టిగా తోస్తుని అంతలోనే అవతల నుంచి వస్తున్న ఏడుపులు మెల్లగా తగ్గి చిన్న ఎక్కిలిలాగా మారినాయి. అడుగుల సప్పుడు దగ్గరికి వస్తాండగా నా తోక ఆత్రంతో గాల్లో ఫ్యాన్ రెక్కలాగా గిర్రుం తిరగతాండాది. అప్పుడు ధవేలుమని తలుపు తెరుచుకుంది. ఎదురుగా అమ్మ, ఆమె చేతుల్లో కండ్లు ఏడ్చి ఏడ్చి బొప్పకాయల్లాగా గుబ్బిపోయిన మా లచ్చిపాప. ఆ పిల్ల బొగ్గలు కన్నీళ్లతో తడిసిపోయి ఉండాయి. ఆ రూపు చూడగానే నా గుండె కరిగి నీరైపోయింది. ఆ పాప బొగ్గలను నాకాలని, దాన్ని నా పొట్టలో పెట్టుకుని కాపాడాలని, దాని ఏడుపు కారణమైన యధవ ఎక్కడున్నా వాడి పని పట్టి పాతాలలో పాతేయాలని నాకు రోషం తన్నుకొచ్చింది. కానీ నేను చేయగలిగిందల్లా తోక ఆడిస్తా అమ్మకాలను వాసన చూడటమే కదా. రారా టామీ, ఉరుక్కోండ్రా అంది అమ్మ. అమ్మ గొంతు వినగానే నా గుండెలో రాయి పడ్డట్టు అయింది. ఏమైందమ్మా, మా లచ్చెందుకు ఏడుస్తాండాది అని చూస్తిని. టామీ, ఎదవకొంక, బయటికి పో అంట అమ్మ నన్ను హాల్లోకి తోసేసి నా వెనక తలుపును దడేయమని మూసేసింది. అమ్మ అట్ట లచ్చి నేల మీద ఇడిచిందో లేదు, ఆ పిల్ల నా మీదకి ఒక్కసారిగా దూకేసింది. తన వయసులో చిన్నదే కావచ్చు, కానీ ఒంట్లో దున్నపోత బలం ఉండదప్పా. నేను వెనక్కి తగ్గే లోపే నా మీద పడి తన సిన్ని చేతులతో నా మెన్న ఉరితాడు బిగించినట్టు బిగించేసింది. టామీ ఈ అంట అకీచు గొంతుతో నా చెవిలోనే అరిచింది.

ఆ అరుపుకు నా గూబ ఘుయ్యమని నా పానాలు గాల్లో కలిసినంత పనైంది. వదలవే తల్లి, పానం పోతాండాది అని నేను మూలిగినాను. కానీ ఆమె పట్టు ఎడవలేదు. ఇక చేసేది లేక నా పళ్ళు ఆమెకు తగలకుండా పానపదంగా నా నాలుకతో ఆమె బొగ్గులను గట్టిగా నాకేస్తుంది. అంతే, ఆ పిల్ల ఏడుపు ఆపేసి కిలకిలా నవ్వుతూ నన్ను వదిలేసి పక్కకు వాలిపోయింది. అమ్మా అయ్యా ముద్దులు పెట్టే మాదిరి నేను ఏకగ్రీవంగా ఆమె పెదాలను గురిచూసి ఎచ్చగా ఉన్న ఆ ముఖాన్ని నాకినాడు. భలే ఉండాదప్పా, పొద్దున్నే అమ్మ పోసిన గుడ్డు దోశ వాసన కొడతాండాది. ఆ పిల్ల నా ముక్కును చిన్నగా తన్ని నన్ను పక్కకు దోసేసింది. టామీ ఆపురా, నీ జొల్లు నా ముఖమంతా పోస్తాండావు. అమ్మా సూడే, టామీగాడు నాకు ముద్దులు పెడతాండాడు అని కేకలు పెట్టింది. రే టామీగాడా అంది అమ్మ. మళ్ళీ అమ్మ గొంతు తినగానే నా చెవులు రిక్కించినాను. నేను ఆమె కాడికి తిరిగిన ఆ మోకాల మీద కూకొని ఒక పాత గుడ్డతో నేల మీద పడిన రొట్టె ముక్కలను పాలు కూరను తుడస్తాండాది. పక్కనే లచ్చి గులాబీ రంగు ప్లేటు బొక్కా బొర్లబడి ఉండాది. ఓహో, ఇదే అసలు కథ. లచ్చి ప్లేటు నేలకేసి కొట్టి ఏడ్చిందన్నమాట అని నా బుర్రకు తట్టింది. అమ్మా నేను నీకు సాయం చేస్తానే, ఆ గందరగోళాన్ని నా నాలుగుతో ఒక్క గుటకలో క్లీన్ చేసేస్తాను అని నేను ఆ కూర మీదకు ఉరికినాను. ఆ కూర వాసనకి నా నోట్లో నీళ్లు ఊరతాండాయి. కాని అమ్మ తన చేతిని నా ఛాతికి ఆనించి నన్ను గట్టిగా పక్కకు గెంటేసింది. వద్దురాటామే, నీకెట్టను, ఆడిగిపో అంది ఇసుగ్గా. నేను ఆమె కాడికి తలదించుకొని చూస్తిని. అమ్మ నాకెప్పట్లాగే ప్రేమగా పలకరించలేదనే బాధ నా మనసును తొలస్తా అండాది. నా ముక్కు మీద ముద్దు లేదు, నా పొట్ట మీద నిమరడం లేదు, కనీసం తల మీద ఒక చిన్న సరుపు కూడా లేదు. ఏమైందమ్మా, నా మీద ఎందుకింత పగ? ఆమె అక్కడ కూకో అని చెప్పినప్పుడు నా కాడికి కనీసం కళ్ళెత్తి కూడా చూడలేదు. అంతలోని వెనక నుంచి మరో పెద్ద దడదడ శబ్దం నా చెవులకు తాకింది. నేను తిరిగి చూసేసరికి మా లచ్చి తల ఒక పాత అట్టపెట్టెలో దూర్చి ఉండాది. తన సిన్ని చేతులతో ఏవేవో పాత సామాన్లు తీసి ఇసిరి నేలకేసి కొడతాండాది. దాంతో నేలంతా గిన్నెలు బొమ్మలు పడిపోయి గోలగోల అవుతాండాది. ఆ పిల్ల తన వస్తువుల కుప్పలో ఎతకత ఒక బొమ్మను తీసి పక్కన పడేసి మరొకటి తీసుకుంటా మరింత గట్టిగా అరుస్తాండాది. నేను ఏమాత్రం ఆగిపోకుండా ఆమె కాడికి ఉరుక్కుంటా పోయి ఏమైనా దెబ్బలు తగిలినా ఏమోనని నా ముక్కుతో వాసన చూస్తిని. ఏమైంది పిల్లకాయ్, ఎందుకింత లొల్లి చేస్తాండావు అని అడిగినాను. ఆమె నా మొగం చూసి సప్పట్లు కొట్టింది. నేను ఆమె చేతులను వాసన చూస్తిని, కానీ ఎలాంటి నెత్తురు వాసన నా ముక్కుకు తగల్లేదు. అంతలోని అమ్మ గొంతు హాల్లో గట్టిగా వినపడింది. ఇక నా వల్ల కాదు, మీరిద్దరు బయటికి పోండి. నేను లచ్చి ఇద్దరం ఆ మాటైనగానే కరెంట్ షాక్ కొట్టినట్టు ఆగిపోయినాం. ఆ గొంతులో ఉన్న కోపం మాకు ఇరికే. నా తోక భయంతో నా రెండు కాళ్ళ సందులోంచి దూరిపోయింది. అమ్మ సటుక్కుని వెనక తలుపు కాడికి పోయి దాన్ని బలంగా గడీ తీసి తీర్చింది. అమ్మ పెరటి చూపిస్తా, రాలచ్చి నేను వీళ్ళంతా ఊడ్చి తుడిచేలోపు నువ్వు ఆ పెరట్లోకి పోయి ఆడుకో, నాకు తలకాయ పగలతా అండాది అంది. మా లచ్చి మొగం మార్చుకొని ఇచారంగా బయటికి నడుస్తా ఉంది. ఇప్పుడు ఆ పిల్లకాడి నుంచి అమ్మకాడి నుంచి వస్తున్న కోపం ఇసుగు వాసనలు నా ముక్కును పగలగొడతా ఉండాయి. నువ్వు కూడా పోరా టామీగాడా అంట అమ్మ మళ్ళీ తలుపు కాడికి నన్ను ఎల్లగొట్టింది. అమ్మను కాపాడాలని, ఆమెను ఓదార్చాలని నా ఒంట్లో ఉన్న పానమంతా లాగుతాండాది. కానీ ఆ మాట వినకపోతే తన్నే తన్నులకు నా ఎముకలకు పొడైపోతాయి అని తెలిసి వెనక్కి తగ్గుతా. నా శివులు తోక తల కిందకు ఉంచి నేను అమ్మను దాటి తలుపులోంచి ఆ పెరట్లోకి పోయినాను. నా కాళ్ళు ఆ పెరటి అరుగును తాకిన వెంటనే ఇంట్లో జరిగిన లొల్లి అంతా నా బుర్రలోంచి ఎగిరిపోయింది. పెరటి నిండా ఉన్న మట్టి వాసన నన్ను ముంచెత్తింది. నేను కులాసాగా వచ్చి పచ్చిక బయలుకాడికి ఉరికినాను. ఆడ ఎండ నా వెంట్రుకల్ని ఎచ్చబెడుతుంటే పానం లేచి వచ్చినట్టుండాది. అకస్మాత్తుగా నాకు పాసుపోయాలని కోరిక కలిగింది. కానీ నా కాపలా డ్యూటీ గుర్తొచ్చి దాన్ని ఆపుకున్నాను. నా ఇంటిని కాపాడుకోవటానికి నేను సొంతగా వేసుకున్న లక్ష్మణ్ రేఖలాగా ఆ కంచిగాడ ముక్కు నేలకానించి రౌండ్లు కొడతా తనిఖీ చేసినాను. అంతా పక్కాగా ఉండాదని ఫిక్స్ అయ్యాక ఆ గట్టున ఉన్న నాకిష్టమైన ఆ పెద్ద యాప చెట్టు మొదల మీద పోసి నా మార్క్ వేసినాను. నా పైనున్న కొమ్మలు గాలికి ఊగతాండాయి. వెంటనే నేను యుద్ధానికి సిద్ధంగా రెడీ అయినాను. ఎవడ్రాడా చొరుబాటుదారుడు? నేను పైకి చూడగా ఒక నల్లటి కాకి నా కాడికి తదేతంగా చూస్తా కావు కావు అని నన్ను ఎక్కిరిస్తా అరిచింది. నేను యాప చెట్టు మొదల కాడికి పోయి నా గోళ్ళను గుచ్చి కళ్ళు ఎర్రగా చేసి, ఓరి కాకినాయాల, ఇది నా అడ్డ, పారిపోరా బయటికి అని గుండెలు అదిరేటట్టు మురిగినాను.

కాకి నా ముందు నిలబడే ధైర్యం యాడుంటాది. భయంతో రెక్కలు ఇప్పుకొని ఎగిరిపోయింది. దాన్ని చూసి, ఈ దొడ్డికి నేనే రారాజునరా అని గర్వంగా గాల్లో తోక ఊపతా ఎగరేసినాను. కానీ ఆ రోజు మరే అలికిడి లేకుండా మామూలుగానే గడిచిపోతాండది. మా ఇంటికి లచ్చిపాప వచ్చినప్పటి నుండి అమ్మకి ఇసుగులు కోపాలు మామూలు అయిపోయినాయిలే. నేను ఆ పిల్లకాడికి తిరిగి చూసేసరికి తన అరుగు మీద కూకొని సుద్దు ముక్కలతో ఏవో పిచ్చి గీతలు గీస్తా ఆడుకుంటాండది. ఏమైనా ముప్పు ఉండాదేమోనని నేను ఆమె గీసిన రంగురంగుల గీతలు నా ముక్కుతో వాసన చూస్తున్నాయి. ఆమె వెంటనే, టామీ వద్దు, నా బొమ్మ పాడైపోతా ఉండది, జరిగిసావు అని అరిచి నన్ను పక్కకు దోసేసింది. నేను ఆమెకు సాయం చేయటానికే ఆ గీతల కింద ఏమైనా ఎర్రచీమలు ఉండాయేమో, చూడ్డానికే పోయినానని ఆమెకి ఎట్టా చెప్పేది. దానికి బదులుగా ఆమె వాట విని వెనక్కి ఆగిపోయినాను. ఎందుకంటే ఆమె పసిపిల్ల అయినా ఆమెను కాపాడే పూచి నాదే కదా. నేను ఎప్పట్లాగే ఆమె కాపలాగా అట్టాగే కూకుంటుంది. ఆ పిల్ల బొమ్మలు గీస్తూ ఉంటే నేను పెరట్లోని ప్రతి సందులోకి, ప్రతి రాతిగుట్టలోకి, ప్రతి త్వరలోకి నా ముక్కును దూర్చినాను. నత్తగుల్లల జాడలను లైన్గా

పోయినానని ఆమెకు ఎట్టా చెప్పేది? దానికి బదులుగా ఆమె వాట విని వెనక్కి ఆగిపోయినాను. ఎందుకంటే ఆమె పసిపిల్ల అయినా ఆమెను కాపాడే పూచి నాదే కదా. నేను ఎప్పట్లాగే ఆమె కాపలాగా అట్టాగే కూకుంటుంది. ఆ పిల్ల బొమ్మలకి ఇస్తూ ఉంటే నేను పెరట్లోని ప్రతి సందులోకి, ప్రతి రాతి గుట్టలోకి, ప్రతి త్వరలోకి నా ముక్కును దూర్చినాను. నత్తగుల్లల జాడలను, లైన్గా పోతాడే చీమల బారుల్ని చూస్తూ పోయినాను. వాటన్నిటినీ చూస్తూ ఉంటే భలే మజాగా ఉండాది. కానీ నాకు బోరెడు పనులు ఉండాయి. అందుకే నా కాపలా డ్యూటీలో మళ్లీ పడిపోయినాను. అప్పుడే కథలోకి అసలు శిశురైన బేతాళుడు దూకినాడు. నేను ఆ మల్లెపూల కుండీల సందులు ఎదుగుతా ఉండగా అకస్మాత్తుగా ఏదో కంపు వాసన నా ముక్కుకు తగిలి నా మీసాలు ఒక్కసారిగా అదిరిపోయినాయి. నేను దాన్ని ఇంకా తేరిపార చూసే లోపే వెనక నుంచి గుండెలు పగిలే ఒక అరుపిన పడింది. నా వెనక లచ్చి భయంతో వెనగ్గెంతి తన శుద్ధ ముఖం నేల మీదకి ఇసిరేసింది. దాన్ని పట్టుకోటామీ పట్టుకో అని ఉనికిపోతా కేకలు పెట్టింది. వెంటనే నా ఒంట్లో నెత్తురు మరిగిపోయింది. నేను ఆమె కాడికి పరిగెత్తినాను. నా తోక నిటారుగా నిలబడిపోయింది. ఏమైంది పిల్లకాయ్ అని నా సూపులతోనే గట్టిగా అడిగినాను. ఆడా, ఆ పొదల కింద చూడు, ఆమె నా వెనకవైపు చూపిస్తా ఏడస్తాండాది. నేను ఆ చిన్న వేరుడు చూపించిన కాడికి ఆ పొదల మాటను జాగ్రత్తగా ఎతికినాను. ముందు ఏ వాసన తగలలేదు. కానీ నేను అడుగులు ముందుకేస్తా మరింత లోపలికి పోయినాను. అంతలోనే నా కండ్లకది కనపడింది. ఆ జంతువు రెండు పూల కుండీల నడుమ కదలకుండా నల్ల రాయిలాగా కూకొని ఉండాది. దాని ఒళ్ళు నల్లగా బురదపూసుకొని లావుగా ఉండాది. ముక్కు పొడువుగా ఉండి కళ్ళు ఎర్రటి నిప్పుకనికల్లా సెగలగక్కుతాండాయి. దాని నోటుండి గుర్ర గుర్ర అనే భయంకరమైన బుస బయటికి వస్తాండది. అది అడవి నుంచి తప్పైనా ఒక కరుడుగట్టిన అడవి పంది. నా బతుకులో నేను ఇంతటి క్రూరమైన జంతువును ఎప్పుడూ చూడలేదు. దాన్ని చూసిన మరుక్షణమే నా గుండె ఒక్కసారిగా ఆగినంత పనైంది. అది ఎంత ప్రమాదమో నాకు బాగా ఎరుక. నేను సాక్షాత్తు యముళ్లాంటి రాక్షస జంతువుకి ఎదురుపడ్డాను. ఏయ్, ఎవడ్రా నువ్వు? నా అడ్డాలోకి వస్తావా? సంపి పాతేస్తా అని నా గొంతులో ఉన్న సత్తువంతలాగి భయంకరంగా గర్జించినాను. నేను రోజు పొద్దుగూకులు తరిమి తొండలు కాకుల్లా కాకుండా ఆ అడవి పంది నా అరుపుకి సుతారం భయపడలేదు. పైగా కళ్ళు పెద్దవి చేసి నా కాడికే చూస్తాండది. అందుకే నేను మళ్ళీ పళ్ళు కొరకతా గట్టిగా అరిచినాను. నా వెనక నేను ఆగిపోవటం చూసి మా లచ్చి భయంతో కన్నీళ్లు పెట్టుకుంటా గంతులేస్తాండది. నేను దాని గాడికి ఉరుక్కుంటా పోయి దాని కాలికి నా ముక్కు నానించి, భయపడకు లచ్చి, నా పానం పోయినా నేను ఏమీ ఆపద రానివ్వను, నేను కాపాడతానులే అని ధైర్యం చెప్పినాను. దాన్ని కరిసేటామీ అని లచ్చి ఏడస్తా అరిచింది. నా లచ్చిని రక్షించడమే నా ధర్మం అని నా మనసులో రాసిపెట్టుకున్నాను. ఆ పసిపిల్ల కోసం నా లోపల ఉన్న భయాన్ని మింగేసి ఒక్క అడుగు ముందుకేస్తా ముక్కుని కిందకి దించతా అడవి పంది కాడికి పోయినాను. అది మళ్ళీ నా కాడికి చూసి కోపంగా అరిసింది. నేను భయంతో ఒక్క అడుగు వెనక్కి పెట్టినాను. కానీ నా రోషం నన్ను నిలబెట్టింది. వెనక్కి పోరా, ఎదవకొంక, లేకపోతే నేను సీల్స్ సెండాడతాను అన్న కోరలు చూపిస్తా గర్జించినాను. నా ఆశ్చర్యానికి ఆ అడవి పంది ఒక్క అంగుళం కూడా వెనక్కి తగ్గకుండా నా మీదికి దూకటానికి రెడీ అయింది. నా బతుకులో నన్ను ఎవ్వడు ఇంత ఎదిరించలేదు. నా గుండెలోంచి ఒకటే ఆవేశం పొర్లుకొచ్చింది. నేను దీన్ని ఇడిచిపెట్టకూడదని కంకణం కట్టుకున్నాను. సావురా పంది అనరుస్తా దాని మీదకు దూకినాను. కానీ నేను కలలో కూడా ఊహించిన విధంగా ఆ అడవి పంది కత్తిలాంటి దాని మూతితో ముందుకొచ్చి ఒక్కసారిగా నా ముక్కు మీద బచక్కను కరిసేసింది. అబ్బాబ్బాబ్బాబ్బా, నా పానాలు పోయినంత నొప్పి వేసింది స్వామి. నా ముక్కు మంట పుట్టి రక్తం కారిపోయినంత పనైంది. ఆ నొప్పితో నా కోపం ఆకాశానికి అంటింది. దెబ్బకు నా తలను ఎగరేస్తా ఊపి నా పదునైన గోలతో దాని మొగం మీద బలంగా గీరినాను. నా పళ్ళతో దాని బొచ్చును పీకి పారాయాలని చూస్తుంది. వెనక్కి పోరా, ఎదవా అని గొంతు చించుకొని అరిచినాను. నా ఆవేశానికి, ఆ నాటు పోరాటానికి ఆ అడవి పందికి నిజంగానే సుస్తి పుట్టింది. ఆ కుక్కగాడితో పెట్టుకుంటే మన పానానికే ముప్పని దానికి అర్థమైపోయి వెనక్కి తిరిగి ఆ కంచికాడ ఉన్న చిన్న సందులోంచి గిర్రున పారిపోయింది. అబ్బా, ఎట్టకేలా గెలిచినాడ్రా నాయన, ఓడిపోయిన ఈ అడవి పంది పారిపోతా ఉంటే నేను గర్వంగా నిలబడి గర్జించినాను. బయట మా గోలయ్యని వెనక తల పగలగొట్టుకుని అమ్మా అయ్యా కంగారుగా ఉరుక్కుంటూ అరుగు మీదకి వచ్చినారు. లచ్చి అప్పటికే ఏడుపాపేసి గర్వంగా అయ్యా చేతులు పట్టుకొని చెప్తాండది, అయ్యా చూడయ్యా, ఒక పెద్ద అడవి పంది మన పెరట్లోకి వస్తే మన టామీగాడు ఏమాత్రం భయపడకుండా దాంతో కొట్లాడినాడు. అది టామీ ముక్కు మీద కలిసినా గానీ వాడు దాన్ని కొట్టి అడవిలోకి తరిమేసినాడు, నన్ను కాపాడినాడు అని మాట ఇదానంగా తీసుకుంటా చెప్పింది. ఆయన వెంటనే నా కాడికి వంగి నా పొట్ట నిమరటం మొదలెట్టినాడు. నేను ఆనందంతో ఆయన చేతుల్లోకి ముడుచుకొని పోయినాను. ఆయన గొంతు పెంచి, ఆ అడవి పందిని తరిమేసినావా నా సిన్నాయన, మన లచ్చిని కాపాడినావా, శభాష్టామిగా, నువ్వు నిజమైన సింహానివిరా, మంచోడివి అన్నాడు.
అమ్మ కూడా నా కాడికి వచ్చి నా ముక్కు మీద ఉన్న గాయని చూసి జాలితో నా శివులు

0: వెనక మెల్లగా నిమిరింది. బాగానే ఉన్నాళ్లేండి, మన టామిగాడు మొనగాడేలే అంది సంతోషంగా. అయ్య పొగడ్తలు, అమ్మ ప్రేమ చూశాక నా ముక్కు మీద ఉన్న నొప్పి అంతా మాయమైపోయింది స్వామి. తోకను ఇరగబడి ఊపతా నా తలను ఆయన కాలి కానించి నా గర్వాన్ని చూపించుకున్నాను. నా పోరాటానికి ఇంకొంచెం చికెన్ ముక్కనో అన్నమో ఆశించినాను, కానీ వాళ్ళు మళ్లీ వాళ్ళ వాళ్ళ పనుల్లో పడిపోయినారు. ఆ ఆవేశం, ఆ కత్తి యుద్ధం నన్ను బాగా అలసిపోయేలా చేసినాయి. నేను మెల్లగా ఇంట్లోకి నడిచినాను. నా మంచం కాడ సర్దుకుండా పడి ఉన్న పాత దుప్పట్లు గుడ్డల కుప్ప మీదకు దూకినాను. ఆ కుప్ప చుట్టూ రెండుసార్లు గుండ్రంగా తిరిగి పక్కాగా మధ్యలో సుట్టలా ముడుచుకొని పడుకున్నాను. కిటికీలోంచి వస్తున్న ఎండ నా నొప్పితో ఉన్న ముక్కు కాపడం పెట్టినట్టు ఎచ్చగా తగలతాండాలి. నేను మెల్లగా కళ్ళు మూసుకుంటా ఉంటే కలలో మళ్ళీ ఈ పాడడుగు పందులు రాకూడదని హాయిగా పెరట్లో ఆ తొండం తర్వాత అమ్మ వండిన కమ్మటి నెయ్యి దోశలు చికెన్ కూర తింటా ఉన్నట్టు మంచి మంచి కలలు రావాలని కోరుకుంటా గుర్రు పెట్టి నిద్రలోకి జారుకున్నాను. ఇది నా కథ.
1: మీరు ఇంతవరకు టామీ శ్రీ ఎంకే కుమార్ గారి కథానికి విన్నారు. ఇప్పుడు ఒక ప్రకటన వినండి.
2: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

ఈనాటి ప్రభాత రేకుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ఉదయరాగం సుమధుర గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి అతడు చిత్రం నుంచి విశ్వ పాడిన పాట, గీత రచన విశ్వ, సంగీతం మణిశర్మ.

0: శ్రోతలు, మీరు ఈ పాటలను 103.2 107.5 మెగాహెడ్స్ పై మీ తిరుపతి ఆకాశవాణి కేంద్రంలో ప్రసారమవుతున్న ఉదయరాగం సుమధుర గీతల కార్యక్రమంలో వింటున్నారు. ఇప్పుడు వినండి విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రం నుంచి పాట.
1: థ్యాంక్ యూ, కానీ కొంచెం తప్పు నా వైపు ఉంది.
2: తప్పు మొత్తం నీ వైపు ఉన్నా కూడా నేను నీ వైపే ఉండేవాడిని.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: ఉదయరాగం కార్యక్రమంలో ఇప్పుడు వినండి రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ చిత్రం నుంచి పాట.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: శ్రోతలు, మీరు పాటలను 103.2 107.5 మెగాహెర్ట్స్ పై మీ తిరుపతి ఆకాశవాణి కేంద్రంలో ప్రసారమవుతున్న ఉదయరాగం కార్యక్రమంలో వింటున్నారు. ఇప్పుడు వినండి పెద్ద చిత్రం నుంచి పాట.

0: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మద్య లేదా మత్తు పదార్థాలు సేవించి ఎప్పుడైనా సెక్స్ లో పాల్గొన్నారా? మీరు ఎప్పుడైనా సుఖ వ్యాధులు, లైంగిక వ్యాధులకు గురయ్యారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
2: ఉదయరాగం సుమధుర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి తెలుసు కదా చిత్రం నుంచి పాట.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: ఉదయరాగం కార్యక్రమంలో చివరిగా వినండి భర్త మహాశయులకు విజ్ఞప్తి చిత్రం నుంచి పాట.

పేరింతవరకు ఉదయరాగం సుమధురకి గీతాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. సమయం 8:15 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి వింటారు.

0: In women's cricket, India will take on arch rivals Pakistan in the final Group A clash of T20 Asia Cup at the Dubai International Stadium tonight. The match will begin at 8 p.m. Indian Standard Time. India have already secured a place in the semi-finals after recording a convincing victory over Thailand and Hong Kong in the previous two matches. Last night, host United Arab Emirates defeated Indonesia by 6 wickets at the Dubai International Stadium. The India Meteorological Department has issued an orange alert for heavy to very heavy rainfall in East Rajasthan and West Madhya Pradesh today. Heavy rainfall is also expected over parts of northeastern states, Bihar, Madhya Pradesh, Haryana, Chandigarh, Uttarakhand, Sikkim, Bengal and Uttar Pradesh for the next 2 days. National capital received light to heavy rain in different parts yesterday. The weather department has predicted similar weather conditions today as well. And now, for a look at today's newspapers, it's over to Renu Kataria.
1: Thank you, Saira. GSLV successfully places advanced eye in the sky in orbit, writes the Statesman, while the Tribune headlines, India gets eye in the sky as ISRO launches first imaging satellite into orbit. The Asian Age headlines, Yogi warns against bids to harm India, flays opposition. The Pioneer writes about Manjeet Singh Bedi, who was arrested in Punjab. The headline says, FBI's most wanted fraudster arrested in Punjab. The Indian Express writes, Corps commander set to meet Chinese counterpart in northeast. The Hindu reports, two rescued from Nepal tunnel after 9 days. The Asian Age carries a beautiful picture of Sri Krishna Janmasthan temple compound in Mathura, all lit up and devotees thronging the temple on Janmashtami. And finally, award for teacher who turned kids into tutors. The Times of India writes about geography teacher Rajesh Bordoloi, who gives his students, mostly first generation tribal learners, a daily assignment that goes beyond textbook teaching methods to teach their mothers to read, make UPI payments, access online banking and navigate digital services. And with that, it's back to you, Saira.
0: Thanks, Renu. And now before we end the bulletin, the headlines once again. President Draupadi Murmu urges teachers to embrace technology and adopt innovative teaching methods on Teachers' Day to confer national awards on 48 school teachers in New Delhi this morning. Prime Minister Modi to address centenary celebrations of Sri Ram College of Commerce in New Delhi today. Government proposes 3-year permissions and tighter safety rules for importing and transporting petroleum in ISO tank containers. External Affairs Minister S. Jaishankar says, India in continuous touch with Ukraine and Russia to help end the conflict. UN votes to adopt new world map reflecting accurate size of Africa. Stage 3 of World Archery Para Series begins at Ahmedabad in Gujarat. And in women's cricket, India to take on arch rivals Pakistan in final Group A clash of T20 Asia Cup in Dubai tonight. And with that, we end the morning news. Have a great day.
2: ఆకాశవాణి అనకాపల్లి జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీవై రామకృష్ణ.
3: అనకాపల్లి జిల్లాకు చేరిన గోదావరి జలాలు స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి ఏటికొప్పాక హస్తకళా థీమ్ పార్కుకు భూమి పూజ, జిల్లా వ్యాప్తంగా స్వతంత్ర దినోత్సవ వేడుకల విశేషాలతో కూడిన ఆగస్టు నెల అనకాపల్లి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా గోదావరి జలాలు అనకాపల్లి జిల్లాలోని పాయకరావుపేట వద్ద ఉత్తరాంధ్రలోకి ప్రవేశించాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు చేసి జలహారతి ఇచ్చారు. అనంతరం రైతులతో కలిసి రెగ్యులేటర్ గేట్లను ఎత్తారు. ఈ నీటితో తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ అనకాపల్లి జిల్లాల్లో 287,000 ఎకరాలకు సాగునీరు, 923,000 మందికి తాగునీరు అందనుంది. పరిశ్రమలు తాగు సాగు అవసరాల కోసం 23.44 టీఎంసీల నీటిని తరలించనున్నారు. అనంతరం జరిగిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను మరింత విస్తరిస్తామని, మరో 800 కోట్ల రూపాయలతో పనులు పూర్తి చేస్తామని చెప్పారు. నీరు పుష్కలంగా ఉంటే పరిశ్రమలతో పాటు ఉద్యోగాలకు భద్రత ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అనకాపల్లి జిల్లా కోటపాడు మండలం అలమండ కోడూరులో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. అనకాపల్లి ఇక బెల్లానికి మాత్రమే కాకుండా ఆర్సలార్ మెటల్ స్టీల్ సిటీ, డేటా సెంటర్లు, ఫార్మా, అల్యూమినియం పరిశ్రమలకు కేంద్రంగా మారబోతోందని అన్నారు. అనకాపల్లి

0: జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ వన్ గా తీర్చిదిద్దుతామని తెలిపారు. 10,000 ఎకరాల్లో ఇండస్ట్రియల్ టౌన్షిప్ స్కిల్ సెంటర్ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛత కోసం పనిచేయాలని, ప్రతి గ్రామాన్ని జీరో వేస్ట్ గ్రామంగా మార్చాలని పిలుపునిచ్చారు. 2 ఏళ్లలో 143 లక్షల టన్నుల చెత్తను తొలగించామని, చెత్త నుంచి గ్యాస్ ఎరువులు తయారు చేస్తున్నామని తెలిపారు. నక్కపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అభయ ఫిర్యాదుల పెట్టెను రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, విద్యార్థినులు, మహిళల భద్రతకు తొలి ప్రాధాన్యతనిస్తూ అనకాపల్లి జిల్లా పోలీస్ శాఖ ప్రవేశపెట్టిన అభయ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోందని అన్నారు. విద్యార్థినులు ఎలాంటి భయం లేకుండా తమ సమస్యలను అభయ ఫిర్యాదుల పెట్టె ద్వారా పోలీసులకు తెలియచేయవచ్చునని తెలిపారు. ఆకతాయిల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం ఏటికొప్పాక గ్రామంలో 3 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న హస్తకళ థీమ్ పార్కుకు భూమి పూజ జరిగింది. పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్, కలెక్టర్ విజయకృష్ణన్, టూరిజం ఎండి రవి పఠాన్శెట్టి, శాసనసభ్యులు ఎస్ విజయకుమార్, జాయింట్ కలెక్టర్ సౌర్యమాన్ పటేల్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏటికొప్పాక కళాకారులు తయారు చేస్తున్న లక్కబొమ్మలు, సహజ రంగుల వినియోగాన్ని పరిశీలించారు. అనంతరం ఎస్ విజయకుమార్ మాట్లాడుతూ, 10 ఎకరాల్లో థీమ్ పార్క్, రిసార్ట్, బోట్ షికార్ వంటి సదుపాయాలతో ఏటికొప్పాకను ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా, హస్తకళ హబ్గా అభివృద్ది చేస్తామని చెప్పారు. అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అనకాపల్లి ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన జిల్లా స్థాయి ప్రధాన వేడుకల్లో రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత జాతీయ జెండా ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా, శాసనసభ్యులు కొణతాల రామకృష్ణతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జాతీయ సమైక్యత, దేశభక్తిని చాటుతూ పోలీస్, ఎన్సీసీ సిబ్బంది, విద్యార్థులు నిర్వహించిన ఆకర్షణీయ కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ, ఎస్ఐఆర్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని రోల్ అబ్జర్వర్ ఎం గౌతమి అధికారులను ఆదేశించారు. అనకాపల్లిలోని కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ సౌర్యమాన్ పటేల్తో కలిసి ఆమె ఓటర్ల జాబితా సవరణపై సమీక్ష నిర్వహించారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మరణించిన వారి పేర్లతో పాటు డబుల్ ఎంట్రీలను తొలగించాలని, 18 ఏళ్లు నిండిన యువతను ఓటరుగా నమోదు చేయాలని ఆదేశించారు. ఇప్పటి వరకు మీరు అనకాపల్లి జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన ఎండ్ల రామకృష్ణ, అనకాపల్లి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, ఇప్పుడు చిత్రతరంగిణి. ఆకాశవాణి తిరుపతి కేంద్రం, ఇప్పుడు వినండి ఒక ప్రకటన. పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వెయ్యగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా, నడుగులో తామరా,
3: సైబాల్. 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి. సైబాల్.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం, ఇప్పుడు వినండి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ అరయ్యకుడి రామానుజ అయ్యంగార్ గాత్రం, మధ్యవర్తి రాగం ఆదితాళం.

మీరింతవరకు శ్రీ అరయకుడి రామానుజ అయ్యంగార్ గారి గాత్రం మధ్యవర్తి రాగం ఆది తాళంలో విన్నారు. ఇప్పుడు వినండి పూర్ణచంద్రిక రాగం ఆది తాళం.

Gama pa de gama pa da so ma gama de da ra ma.

0: ఇంతవరకు శ్రీ అరయ్యగుడి రామానుజ అయ్యంగార్ గారి గాత్రం విన్నారు. కర్ణాటక సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఇప్పుడు వినండి ఒక ప్రకటన.
1: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం వాట్సాప్ చిత్రమంజరి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ముందుగా కలెక్టర్ గారు చిత్రం నుంచి పాటను వినిపించమంటూ వాట్సాప్ చేశారు. వీరు మాధవి ఆంజనేయులు, భూదాన్ పోచంపల్లి, యాదాద్రి భువనగిరి జిల్లా నుండి వాట్సాప్ చేశారండి. వీరి కోసం కలెక్టర్ గారు చిత్రం నుంచి పాటను వినిపిస్తున్నాము, వినండి మరి.

0: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
1: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెబుతుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
0: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
1: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్.
2: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
0: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
1: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
0: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
2: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్
0: ప్రతి శని ఆదివారం సాయంత్రం 5:30
1: ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 107.5 103.2 మెగాహెర్ట్స్ పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
3: శ్రోతలు 103.2 107.5 మెగాహెర్ట్స్ పై మీరు వింటున్నారు వాట్సాప్ చిత్రమంజరి. వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు కార్యక్రమంలో ఇప్పుడు వింటారు. గోకులంలో సీతా చిత్రం నుంచి పాటను వినిపించమంటూ వాట్సాప్ చేశారు. వీరు పాపినేపాలెం నుంచి మధుసూదన్ రెడ్డి. వీరి కోసం గోకులంలో సీతా చిత్రం నుంచి పాట వినిపిస్తున్నాము. ఆలపించిన వారు ఎస్బి బాలసుబ్రహ్మణ్యం. చిత్ర గీతరచన సీతారామశాస్త్రి. సంగీతం కోటి.

0: பிரபலா
1: சைபால்
0: நடுவுல காமரா
1: சைபால்
0: புரத புள்ளா
1: சைபால்
2: 80 சம்வத்சரால்கா மீ ஆரோக்கியானிக்கு ஸ்ரீ அபிலாஷி சைபால்
3: பஞ்சபூதால சாட்சிகா 4 வேதாலு பட்டించి 3 முள்ளு வெய்யగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
4: వాట్సాప్ చిత్రమంజరి కార్యక్రమంలో ఇప్పుడు వింటారు పరశురామ్ చిత్రం నుంచి పాట. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు చిన్నగుట్టికల్లు మండలం నల్ల ఓబులవారిపల్లి కోటబయలు గ్రామం నుంచి వాట్సాప్ చేశారు అనసూయ. ఇంకా వారి కుటుంబ సభ్యుల కోసం ఈ పాటను వినిపించమని కోరుతున్నారండి. అలాగే వీరి కోసం పరశురామ్ చిత్రం నుంచి పాట.

0: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి.
1: మీరు ఎప్పుడైనా సూదులు, సిరంజులు ఒకరితో మరొకరు పంచుకోవటం, మార్చుకోవటం జరిగిందా? మీకు ఎప్పుడైనా సురక్షితం కాని రక్త మార్పిడి జరిగిందా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
2: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
3: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా? అరే వావ్, చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
4: ఆర్బీఐ అంటుంది,
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: సాహిత్యాన్ని స్నేహపూర్వక స్వరంలో అందించి
6: శ్రోతల్లో సాహిత్యాభిమానం పెంపొందించేందుకు
5: ప్రతి గురువారం ఉదయం 8:35
6: మన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారం చేస్తున్న అపురూప కార్యక్రమం పుస్తకవాణి.
5: ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత రచయితల నవలలు, కథలు, మహనీయుల జీవిత చరిత్రలను, ప్రసిద్ధ రచనలను
6: శ్రోతల హృదయాలకు చేరువ చేసేందుకు వినూత్న ప్రయత్నం చేస్తుంది ఆకాశవాణి.
5: మర్చిపోకండి, ప్రతి గురువారం ఉదయం 8:35
6: మీ ఆకాశవాణిలో పుస్తకవాణి.
7: వాట్సాప్ చిత్రమంజరి వాట్సాప్ ద్వారా శ్రోతలు కొన్ని సినిమా పాటలు వింటూ ఉన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు చిలిపి కృష్ణుడు చిత్రం నుంచి పాటను వినిపించమంటూ కోరుతున్నారు. నల్లగొండ జిల్లా చందంపేట మండలం చిత్రాలయ గ్రామం నుండి దామోజ్ వెంకటాచారి,

లక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన్, రాధిక, త్రిలోక్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్ కోరుతున్నారు. వీరి కోసం చిలిపి కృష్ణుడి చిత్రం నుంచి ఈ పాటను వినిపిస్తున్నాము. వినండి.

పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్.

శుభారంభానికి ప్రారంభం. శ్రోతలు, ఈ ఉదయం 11:25 భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరుగుతున్న కార్యక్రమంలో ఉపాధ్యాయులకు జాతీయ అవార్డులను ప్రదానం చేసే కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం వింటారు ఈ ఉదయం 11:25. వాట్సాప్ చిత్రమంజరి వాట్సాప్ ద్వారా శ్రోతలు కొన్న సినిమా పాటలు వింటూ ఉన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వింటారు స్వయం కృషి చిత్రం నుంచి పాట. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుండి బండారు త్రిమూర్తుల గుప్తా, గొల్లపూడి నాగలక్ష్మి గారు, గొల్లపూడి జగదీష్, గొల్లపూడి రేవతి, రస్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి కోరుతున్నారు. వీరందరి కోసం స్వయం కృషి చిత్రం నుంచి ఈ పాటను వినిపిస్తున్నాము. వినండి.

0: ఎల్ఐసి వారి బీమా లక్ష్మి మహిళలకు ఆకర్షణీయమైన ప్లాన్. చిన్నపాటి పొదుపుతో పెద్ద ప్రయోజనం పొందండి. మెచ్యూరిటీ బీమా మొత్తంతో పాటు గ్యారంటీడ్ ఎడిషన్ కూడా, అలాగే మనీ బ్యాక్ పాలసీ ప్రయోజనాలతో. మరిన్ని వివరాలకు ఎల్ఐసి ఇండియా .in విజిట్ చేయండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
1: శ్రోతలు, మీరు ఈ పాటలను 103.2 107.5 మెగాహెర్ట్స్ వేమి తిరుపతి ఆకాశవాణి కేంద్రంలో ప్రసారమవుతున్న వాట్సాప్ చిత్రమంజరి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు వింటూ ఉన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు పవిత్ర బంధం చిత్రం నుంచి పాట వింటారు. ఈ పాటను ఆలపించమంటూ వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలం మోరిపొలం నుండి పంతాడి శ్రీనివాసరావు, గంగా భవాని, అఖిల్ వర్మ, అర్జున్ వర్మ ఇంకా కుటుంబ సభ్యుల కోసం పాటను వినిపించమంటున్నారు. అలాగేనండి, మీరందరి కోసం పవిత్ర బంధం చిత్రం నుంచి పాటను వినండి. ఈ పాటను ఆలపించిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర సీతారామశాస్త్రి, గీతం ఎంఎం కీరవాణి, సంగీతం